ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, అశ్విని మాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, అక్టోబర్ నెల 3వ తేదీ శనివారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:59.06. ప్రేమైన మా శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

స్వచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుజాంబురు.

యజ్ఞశక్తనతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనతవత్సల

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయ ధ్వజ సుధాకల శాత పద్ర వజ్రాంబుశాంబురుగ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. తామ్రోదర ద్యుతి పరాజిత పద్మరా

యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ సచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ

నావివ శిశోరమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య

శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 గా వస్తుంది. ఇక ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, 5 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 50 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్ధికి రాష్ట్ర

0: రీసైక్లింగ్ గాని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కి పంపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకొక పక్క గ్రామాల్లో పల్లె పండుగ 3.0 ఉదయగిరిలో ఇనాగ్రేట్ చేశాం. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో 130,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నాం.
1: రాష్ట వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం అమలుకై హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమక్షంలో 3 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీలోగా కేంద్రీకృత వంటశాలల ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. వంటశాలల్లో ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత వంటి అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అందించే ఆహారంలోని క్యాలరీలను లెక్కించేందుకు సాంకేతిక ఆధారిత అనువర్తనాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఉద్యాన రంగ అభివృద్దికి ఊతమిస్తుందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఉత్పత్తుల విలువ పెంపుకు, మౌలిక వస్తువుల కల్పనకు అవకాశం లభిస్తుందని చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం జిల్లాకు సుమారు 601 కోట్ల రూపాయల మేర నిధులు లభిస్తాయని మంత్రి పేర్కొంటూ
2: 601 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ లో దగ్గరున్నాయి. రైతులు ఫలసాయాలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి రోడ్లు కావచ్చు, అదేవిధంగా చెక్ డ్యామ్స్ నిర్మాణం కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కావచ్చు, వీరికి అవసరమైనటువంటి హార్టికల్చర్ ఉపయోక్తాలకు కూడా మనం ఈ ప్రాజెక్ట్ లో చేసుకోబోతున్నాం. ప్రకాశం జిల్లాకి ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు రావడం, రైతులకి వ్యవసాయం లాభసాటిగా రావాలని లక్ష్యంతో ముందు పోవడం.
1: బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు కూలీ పనులు చేస్తూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోవటం అత్యంత బాధాకరమని అన్నారు. బాలలను పనుల్లో పెట్టుకునే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న బుర్రిపాలెంలో పర్యటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 3D సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు కార్పొరేట్ సీఈఓలు, పెట్టుబడిదారులు, ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ రంగానికి చెందిన నిపుణులు, 800 మంది పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ఉదయం సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. సదస్సులో వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతాయి. వీటితో పాటు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. ముగింపు సమావేశంలో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాష్ట రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్త అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో వరదముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణాంకాలు, వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి వారి మార్గదర్శకత్వంలో పటిష్ట

0: ఉత్తమమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగర వీధుల్లో రేయింబవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద తీరడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. ఏడాదికి పైగా విధులకు హాజరు కాని వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి అనంతరం తుది చర్యగా విధుల నుంచి తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలగించిన వారంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో తిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను 9 డిసెంబర్ ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాలకార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మా శ్రోతలకు అందించబోయే వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో సంపద నాటకం వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఈరోజు 10:00 అంతరంగం, ఈ శీర్షికన ఆచార్య కోవెల సుప్రసన్నాచారి గారి జీవితం. సాహిత్య కార్యక్రమంపై బన్నా ఐలై

గారి ప్రసంగం వింటారు. 10:30 చిత్రసీమ, 12:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం వినవచ్చు. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ, 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వినవచ్చు. 10:00 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 జపాన్లో సాగుతున్న డైలీ హైలైట్స్ ప్రసారమవుతాయి. 10:20 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ నుండి. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాలు.

0: ఆకాశవాణి సమయం 7 గంటలు ఇక జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి శ్రీ సిహెచ్ నరహరి అందించిన సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు.
2: రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో లోధా సామాజిక వర్గం ప్రజల సామాజిక ఆర్థిక విద్యా వృత్తి జీవన పరిస్థితులను తెలుసుకునేందుకు సంగారెడ్డి జిల్లా కడప్పల్ గ్రామ రైతు వేదికలో నిజాంపేటలోని రైతు వేదికలలో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు. తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి నిరంజన్, కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, డాక్టర్ బాలలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి సతీష్ కుమార్ లోధా సామాజిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలు స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి తక్కువ నీటి వినియోగంతో మెరుగైన దిగుబడులు అదనపు ఆదాయం పొందేలా పంటల మార్పిడిని ప్రోత్సహించాలని సంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి పి సోమేశ్వరరావు సూచించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామంలో వెదురు సాగుపై అవగాహన సదస్సుతో పాటు ఆయిల్ పామ్ సాగుపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు, పంటల ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆయిల్ పామ్ విస్తీర్ణ కార్యక్రమంలో భాగంగా రైతులకు 90% రాయితీతో ఆయిల్ పామ్ మొక్కలు అందిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి సోమేశ్వరరావు తెలిపారు. మొదటి 4 సంవత్సరాల వరకు అంతర పంటల సాగు, పంట నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఎకరానికి 4,200 రూపాయల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వివరించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం సుమారు 4,994 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి స్థానిక అవసరాలు, వనరులు, మౌలిక వసతులు, సమగ్ర అభివృద్ది ప్రణాళికను రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు సూచించారు. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్దితో పాటు నీటి భద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి అవకాశాలు, ప్రకృతి విపత్తుల ప్రభావాలను తగ్గించే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

0: వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో ఉపాధి హామీ పనుల గుర్తింపు, నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసుల పరిష్కారంపై కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సిద్దిపేటలో మొబైల్ కోర్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణకు సూచించారు. సంగారెడ్డి పట్టణంలోని బసవేశ్వర విగ్రహం నుంచి ఎల్ఐసి కార్యాలయం వరకు హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డి బైపాస్ రోడ్డు అభివృద్ది కోసం తాను 18 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి నష్టం కలగకుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఎలాంటి కూల్చివేతలు లేకుండా 50 అడుగుల రోడ్డును అభివృద్ది చేయవచ్చని, దీనివల్ల ప్రజల ఇళ్లు, దుకాణాలు, మెట్లు తొలగించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్లో పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ సీజన్లో 3,57,246 ఎకరాల్లో పత్తి సాగు కాగా, సుమారు 3,16,520 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్కు 8,667 రూపాయలుగా నిర్ణయించారని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలను వైద్య విద్య, వైద్య సేవలు, మౌలిక వసతుల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అభివృద్ది చేస్తామని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల ప్రాంగణంలో 1.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన బాస్కెట్బాల్, క్రికెట్, కబడ్డీ కోర్టులు, ఓపెన్ క్రికెట్ గ్రౌండ్ ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం వైద్య విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. రాష్టంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సౌకర్యాలు కలిగిన ఆసుపత్రుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
1: శ్రీ సిహెచ్ నరహరి అందించిన సంగారెడ్డి జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉపరాష్టపతి, దేశంలోని మహనీయ సాధువులు, మేధావులు ప్రజలను నిస్వార్థంగా ఇతరుల సంక్షేమంకై పాటుపడేందుకు ప్రేరేపించారని పేర్కొన్నారు. దేశానికి అసాధారణమైన సేవలు అందించిన అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ పురస్కారం నిస్వార్థ సేవా స్ఫూర్తికి గుర్తింపు అని, దేశ సంస్కృతి బాధ్యతలకు ఒక వేడుక అని, దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి అని అన్నారు. జన భాగస్వామ్యం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలదో స్వచ్ఛ భారత్ మిషన్ నిరూపించిందని ఉపరాష్టపతి అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ, ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటోఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు G7 దేశాలు 100 మిలియన్ల బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు అంగీకరించాయి. 4 నెలల వ్యవధిలో బ్యారెళ్ల కొద్దీ చమురును విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్ను విడుదల చేయాలని యోచిస్తున్నారు. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాలు తమ నిల్వల నుంచి భారీ పరిమాణంలో డీజిల్ను విడుదల చేసేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఒక విధానం అవసరమని భారత్ పిలుపునిచ్చింది. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయ సమీక్షకు లోబడి యాంటీ డంపింగ్, కౌంటర్ వైలింగ్ సుంకాలతో సహా డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన చర్యల ద్వారా వాణిజ్య వక్రీకరణలను పరిష్కరిస్తామని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభం సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృత్కాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, యువతలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద యువ సంఘం 7వ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో భాగంగా మొదటి పర్యటనను గత నెల 25వ తేదీన సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ ఆతిథ్యమిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ప్రతినిధి బృందం గత నెల 29వ తేదీన జోధ్పూర్కు చేరుకుంది. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. నిన్న గోవాలోని పొండాలో స్వయం సమృద్ది, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ విభాగాలలో

0: మొత్తం 6 స్వర్ణ పతకాలను సాధించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. దీంతో మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కర్ స్వర్ణ పతకం సాధించారు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో ప్రవీణ్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ను 3-2 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మినోసోంగ్ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో చైనాకు చెందిన బావోజీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. భారత్ 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 76 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వారి పట్టుదల, నైపుణ్యం, స్ఫూర్తిదాయకమైన ఆట తీరుతో భారత్కు బంగారు పతకాన్ని తెచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసిందని రాష్టపతి అన్నారు. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళం మహిళల్లో ఈరోజు రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కొంకణ్, గోవాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గాంధీ జయంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు జరిగాయి. జీపీడీపీ పోర్టల్, పంచాయత్ నిర్ధారణ్ పోర్టల్లో 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత సంస్కృతి, నాగరికత, స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో సంపద నాటిక కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా యథార్థ ప్రేమ కథ. ఈ చిత్రంలోని తాడరాజు పాడిన ఈ పాట విందాం.

0: just in anger, in two minds, whether to go over the top or not. And against the run of play, India pick up a wicket. And a dangerous Langer departs. This was against...
1: Oh, what a shot! ఏంటి సంతోష్?
2: మా అమ్మేది?
1: మీ అమ్మ హాల్లోనే కుర్చీలో కూర్చోబెట్టేలాగా అక్కడే ఉంటుంది లేదా?
2: మోగిస్తే నేను సరళం ఎవరో ఒకళ్ళు వస్తాం కదా. ఇందా ఈ టాబ్లెట్లు వేసుకో. ఈ మచ్చళ్ళు తాగు. చూసావా సరళ, ఇవాళ లేచిన వేళ చాలా మంచిది.
1: ఎవరు లేచిన వేళ? మీ అమ్మ, నేనా?
2: నీకన్నీ ఎగతాలే. బాత్రూమ్ లో ఆ రాయి చూసావుగా, అదృష్టం బాగుండి అమ్మ కొంచెం ఇవతలకు పడింది గాని అదే కొంచెం అటుపడుంటే తల పగిలిపోయి ఉండేది.
1: అవును,
2: అందుకే అమ్మను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు సరళ అనేది. నువ్వు హాల్లోనే ఉన్నావు కదా, అమ్మను చూస్తుంటావులే అని నేను మెడిసిన్స్ కోసం వెళ్ళా. నువ్వేమో అమ్మను మానేసి క్రికెట్ చూసుకుంటూ
1: కూర్చున్నావు. కనిపెట్టుకుని ఉండాలంటావా?
2: అది కాదు,
1: అసలు నేను నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది నీ భార్యగా నా జీవితాన్ని ప్లాన్ చేసుకుని సుఖపడటానికి కాని, మీ అమ్మకి వాచ్మెన్ గానో ఇంటికి సెక్యూరిటీ గార్డ్ గానో ఉండడానికి కాదు. కొంపదీసి అందుకే నన్ను పెళ్లి చేసుకున్నావా ఏంటి?
2: అది కాదు సరళ.
1: లేకపోతే ఏంటి, అసలు అక్కడి నుంచి లేవడం ఎందుకు? పడేసిన చోటే కదలకుండా పడుండొచ్చుగా.
2: ఇంకా ప్రాణం ఉందిగా సరళ, కదలకుండా ఎలా ఉంటుంది?
1: అంటే అంటే అవి చావాలని నేను కోరుకుంటున్నాను. అవునా?
2: నేను నిన్నెప్పుడూ అలా అనను, అనుకోరు కూడా. కాకపోతే ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, వీళ్ళెప్పుడూ అంతే. చిన్నప్పటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటానికి అలవాటు పడ్డ జీవితాలు వాళ్ళవి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, ఎంత చెప్పినా వినిపించుకోరు. వాళ్ళని మనం మార్చలేము.
1: కట్టుకున్న మొగుణ్ణి నిన్నే మార్చుకోలేకపోయాను, ఇంకా మీ అమ్మనే మారుస్తానులే.
2: ఓకే ఓకే ఓకే, వాదనలు ఎందుకు? నువ్వు మంచిదానివి, జాగ్రత్తగానే చూస్తున్నావు, చూస్తూ ఉండు. నేను ఆఫీస్కి వెళ్లి మళ్లీ గంటలో వస్తాను. ఆ సుబ్బారావు గారు వస్తే ఆయన మందులు నేను ఆఫీసు నుండి వచ్చేటప్పుడు

చేస్తానని చెప్పు. ఓకేనా అమ్మా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తా, నీకేదన్నా అవసరం అయితే ఇదిగో ఇది మోగించు, చాలా వస్తుంది.

0: అత్తయ్యా ఏంటి అత్తయ్యా ఏం కావాలి అత్తయ్యా ఇదిగో బిస్కెట్స్ పెట్టమంటావా నో తెరు మెల్లగా ఎవరు తలుపు తీసొస్తానండు డాడీ నువ్వా ఏంటి సర్ప్రైజ్ విజిట్
1: చెప్తా చెప్తా అల్లుడేడి
0: ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడే వచ్చేస్తున్నారు డాడీ ఏంటి అర్జెంటా
1: చెప్తా చెప్తానమ్మా అల్లుడు రా నువ్వు ఇద్దరికి కలిపి ఒకేసారి ఇస్తానమ్మా షాకు ఏమంటుంది మీ అత్తగారు ఒకసారి పలకరిద్దాం ఏమ్మా బాగున్నావా లేవకు లేవకు లేవకు పొరపాటున నువ్వు లేచి కింద పడ్డావంటే నీ కొడుకు వచ్చి మా ప్రాణాలు తీస్తాడు మా అమ్మని ఎందుకు లేవనిచ్చారని కూర్చో కూర్చో కూర్చో
0: డాడీ మరీ ఇబ్బంది అయిపోతుంది డాడీ ఈవిడతో చూపు బాగా తగ్గిపోయింది వినపట్టం కూడా అసలు పోయింది మాటంటే అప్పుడే పోయిందనుకో
1: మనిషి బాగా తగ్గిందమ్మా కండ మొత్తం ఎండిపోయింది ఎంతైనా వెనకటి మనిషి కదా గట్టి ప్రాణం సరే అర్జెంటుగా ముంబాయికి 2 టికెట్లు బుక్ చేయాలమ్మా
0: ఎవరికి డాడీ
1: చెప్తా చెప్తా ఈ సెల్ ఫోన్ సిగ్నల్ అందటం లేదు అలా డాబా మీదకి వెళ్ళి ఆ ట్రావెల్ ఏజెంట్ ఒక్కసారి ఫోన్ ట్రై చేసి వస్తానమ్మా
0: ఓకే డాడీ అత్తయ్యా ఇంకా ఏమన్నా పెట్టమంటావా ఇదిగో బత్తాయిటన్లు వద్దా సరే మంచి ఎవరు
2: నేనమ్మా సుబ్బారావు అంకుల్ని
0: రెండు అంకుల్ తలుపు తీసే ఉంది
2: ఏమ్మా సంతోషు
0: ఆఫీస్కి వెళ్ళాడు అంకుల్ మీ మందులు తను వచ్చేటప్పుడు తీసుకొస్తాన్నారు
2: సరే అయితే మళ్ళీ వస్తాలమ్మా నేను
0: అదేంటి అంకుల్ వెళ్ళిపోతారు ఆయన ఇప్పుడే వస్తాన్నారు కూర్చోండి అదే కాక మా డాడీ కూడా వచ్చారు
2: మీ డాడీ వచ్చాడా
0: అవునంకుల్ డాబా మీదకి వెళ్ళారు మీరు కూర్చొని ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను
2: అలాగేనమ్మా అలాగే అలాగే నీ పని నువ్వు చూసుకో నా కాలక్షేపం నాకుందిగా మీ అత్తగారితో మాట్లాడుకుంటూ కూర్చుంటా ఏంటి సంగతులు ఉండు నేను కూడా నీ పక్కనే ఓ కుర్చీ వేసి కూర్చుంటా మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు బాగున్నావా నేనా నేను బాగానే ఉండాలే పిల్లలా వాళ్ళు ఇక్కడ లేరుగా ఎన్నిసార్లు చెప్పమంటావు కొడుకులిద్దరు అమెరికాలో కూతుళ్ళిద్దరు లండన్లో దగ్గర లేరన్న మాటే గాని చాలా బాగా చూసుకుంటారమ్మా నన్ను అబ్బబ్బబ్బబ్బో నేనంటే వల్లమాలిన ప్రేమ ఎన్నెన్ని వస్తువులు కొని పంపిస్తుంటారు ఇదిగో ఈ థర్మామీటర్ ఒకటి పంపించారు చూడు ఇది మన థర్మామీటర్ల లాగా రెక్కపడేదాకా విదిలేచక్కర్లా బ్యాటరీతో పనిచేస్తుంది కిక్ అంటే ఎక్కుతుంది కిక్ అంటే దిగిపోతుంది మిషను ఇదిగో ఇది చూడు బీపీ చూసుకునేది ఇక్కడ మన హాస్పిటల్స్ లో లాగా కట్టుకోవటం ఒత్తుకోవటం అక్కర్లా దీనికి చేతికి ఇట్లా తగిలించుకొని ఈ స్విచ్ ఒక్కటి నొక్కితే చాలు బీపీ ఎంత ఉందో ఇట్లే కనపడిపోతుంది ఉండు ఇంకా ఏం పంపించారు ఇంకా ఏం పంపించారని రూపా దగ్గొచ్చి చెప్తుంటే నేను ఉండు ఈ మిషన్ పిలుచని నాయనా నాయనా చూసావమ్మా ఆయాసం 6 నిమిషంలో తగ్గిపోయింది అమెరికా మిషన్ కదూ ఏమిటోనమ్మా మనుషులైతే దగ్గర లేరు కాని డబ్బుతో కొనడానికి వీలైనవన్నీ కొనిచ్చి పంపించేస్తున్నారమ్మా
0: అంకుల్ కాఫీ తీసుకోండి డాడీ కాఫీ అదేంటి అలా మెట్ల మీద నిలబడిపోయారు
1: అవునమ్మా నేను చూస్తున్నది వింటున్నది కళా నిజమా అన్న అనుమానం నాకు వచ్చేసింది గొంతు చించుకు అరిచిన ఒక్క ముక్క కూడా వినపడిచావదే ఈ ముసలావిడకు బ్రహ్మచోడు ఆమెతో ఈ సుబ్బారావు అలా ఏకధాటిగా మాట్లాడుతూ ఉండేసరికి ఏంటి ఏంటి అసలు
2: ఈ సుబ్బారావుకి ఏమన్నా పిచ్చెక్కిందా అన్న అనుమానం వచ్చేసి ఉంటుంది

0: వస్తుందండి. ఈ సీన్ చూసిన ఎవరికైనా అలాంటి అనుమానం వచ్చి తీరుతుంది. కానీ ఏం చేయను, మాట్లాడాలి తప్పదండి. లంకంత ఇళ్ళు, ఇంట్లో ఎవ్వరూ ఉండరు, నేనొక్కడిని తప్ప. ఇంటి నిండా మిషన్లు, కంప్యూటరు, కలర్ టీవీ, సీడీ ప్లేయరు, సెల్ ఫోను, అంట్లు తొమ్ముకోవటానికో మిషను, బట్టలు ఉతుక్కోవటానికో మిషను, గడ్డం చేసుకోవటానికో మిషను, బూజు దులుపుకోవటానికో మిషను, మిషన్లు మిషన్లు మిషన్లు మిషన్లు మిషన్లు. మనుషులు మాత్రం లేరు. మరి ఒక మనిషి ఎన్నాళ్ళు ఇంకో మనిషితో కనీసం మాట కూడా మాట్లాడకుండా బతకగలుగుతాడండి? పిచ్చెక్కిపోతుంది. అందుకే కనపడదు వినపడదు, కనీసం ప్రాణం ఉన్న మనిషితో మాట్లాడుకుంటున్నానన్న తృప్తి అండి. అందుకే ఈ పిచ్చి మాటలు పిచ్చి చేస్తలు.
1: ఏంటో సుబ్బారావు గారు, మీకన్నా మా వియ్యపురాలే బాగున్నట్లుంది.
2: అదృష్టవంతురాలు.
0: బంగారం లాంటి కొడుకమ్మ పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు.
1: సుబ్బారావు గారు, మీకు మాత్రం ఏమండి, మీ పిల్లలు మీకేమన్నా తక్కువ చేస్తున్నారా? వాళ్ళు ఇక్కడ లేరన్న మాటే గాని.
2: అంకుల్ కే డాడీ, అంకుల్ వెళ్ళాలే కానీ మామూలు పువ్వుల్లో కాదు, బంగారు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు.
0: అవునమ్మో, అసలు నేను తినగలగాలే గాని వాళ్ళు నా కంచంలో అన్నం బదులు బంగారు ముద్దలే వడ్డించగలరు. కానీ బంగారం తినలేంగా తల్లి.
2: ఏంటో డాడీ, అంకుల్ లాంటి వాళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తుంది. నాకే గనక అలాంటి అవకాశం ఉంటేనా ఎగ్గిరి గంతేసుకుంటూ అమెరికా వెళ్ళిపోయి ఉండేదాన్ని.
1: అవునండి సుబ్బారావు గారు, మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఒంటరిగా ఇలా ఉండి బాధలు పడే కన్నా మీరు కూడా అమెరికా వెళ్లి మీ పిల్లలతో పాటు అక్కడే హాయిగా ఉండొచ్చుగా. మీరు వెళ్తే వాళ్ళు ఏమన్నా కాదన్నారా?
0: అమ్మమ్మమ్మమ్మమ్మ, ఆ మాట అనకండి. నా పిల్లలంతా రత్నాలు బాబు, రత్నాలు. నన్ను ఎప్పుడూ రమ్మనే ఉంటుంటారు వాళ్ళు. వాళ్ళ మాట కాదని లేక ఇక ఒకసారి అక్కడే ఉండిపోదామని నిశ్చయించుకుని వెళ్ళా. కానీ మళ్ళీ తిరిగి వచ్చేసా.
1: అరే ఏమండి,
0: ఇక్కడ ఒంటరితనం భరించలేక అక్కడికి వెళ్ళాను. అక్కడ భరించలేనంత ఒంటరితనం, తిరిగి వచ్చేసా. పొద్దున్నే కొడుకు కళ్ళు చెరుకు కారు వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు పిల్లలతో సహా, మళ్ళీ ఒంటరితనం. ఇక ఒకరోజు ఏమైతే అదేందని అలా రోడ్డును పడ్డానండి. అన్ని కారులేనండి, నడిచి వెళ్ళేవాడు ఒక్కడ కనపడలే, నేను తప్ప.
1: అమెరికా కదండి.
0: ఇంతలో వాన మొదలైంది. తడిసి ముద్దవుతుంటేనే ఒక వాకిలి ముందుకెళ్ళి నుంచొని తలుపు తట్టా. లోపల ఉన్న ఆవిడ అద్దానుకున్న కర్టెన్ తీసి చూసి ఏదో అడిగింది. నాకేం అర్థమై చూస్తుంది,
1: అమెరికా కదండి.
0: అమ్మా నేను తడిసిపోతున్నాను, లోపలికి వస్తాను అని సైగ చేశా. ఆమె ఆ కర్టెన్ మూసేసింది. తలుపు తీసి లోపలికి రమ్మని పిలుస్తుంది కావాలని అనుకున్న మహాతల్లి, పోలీస్ జీప్ వచ్చి ఆగింది, పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. ఏదో మా వాడి ఫోన్ నెంబరు అడ్రస్ చెబితే వాడు వచ్చి విడిపించుకుపోయాడు. ఇంటికి వెళ్ళాక అడిగా, నాయనా నాకేమిట్రా ఈ కర్మ అని. నాన్నా ఇది అమెరికా, ఇక్కడ మనం ఎవరమో తెలియకుండా ఏ వాకిలి ముందు నుంచోకూడదు. మనం ఎవరమో వాళ్ళకి తెలియకపోయినా, మనం ఎవరమో వాళ్ళకి మనం తెలియజేసుకోలేకపోయినా మనం దొంగలం అని వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది. అంతే, ఇంట్లో ఫోన్ లో ఒక్క బటన్ నక్కుతారు, పోలీసులు వచ్చి పట్టుకుపోతారు పోలీస్ స్టేషన్ కన్నా.
1: అమెరికా
0: అమెరికా, అదే చెప్పా మా వాడితో. ఒరే నాయన, నా దేశంలో నా పల్లెల్లో వానకు తెలిసి ఎవడైనా వాకిట్లోకి వస్తే లోపలికి రమ్మని తుడుచుకోవడానికి టవల్ కూడా ఇచ్చి మర్యాదలు చేస్తామే, అలాంటిది నీ దేశంలో నీ అమెరికాలో కనీసం వాకిట్లో నుంచున్నందుకే దొంగని పట్టుకుపోయారంటే, ఒరే ఇక్కడ డబ్బులు యంత్రాలు నాగరికత మిషన్లు ఎన్నైనా ఉండేవరా? నా దేశంలో నా పల్లెల్లో నా మనుషుల్లో ఉన్నటువంటి విలువలు కానీ గొప్పతనాలు కానీ లేవరా? ఒక్క టికెట్ కొన్న ముఖాను పారేరా బాబు, నా దేశం నేను వెళ్ళిపోతానన్నాను, వచ్చేశాను, మళ్ళీ ఆ దేశం వెళ్ళే ప్రసక్తి లేదు.
1: సుబ్బారావు గారు, అయితే మీ అమెరికా ట్రిప్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట.
2: అంకిల్, మీకు అక్కడి పద్ధతులు అలవాట్లు తెలియకపోవడం వల్ల అలా జరిగింది. కానీ అసలు ఇక్కడలాగా అక్కడ ఎవరు ఖాళీగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోరు, ఎప్పుడు వర్క్ వర్క్ వర్క్, మహా బిజీగా ఉంటారు. అసలు నన్ను అడిగితే మీరు కూడా ఏదన్నా చిన్న జాబ్ చూసుకుని ఉంటే అసలు ఈ ప్రాబ్లమే వచ్చిండేది కాదు.
0: మా కోడల పిల్ల కూడా ఇదే మాట అందమ్మా. మామయ్య గారు, ఆ పొలం అమ్మేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి, ఇక్కడే ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చూస్తాం మీకు. కాలక్షేపానికి కాలక్షేపం, డాలర్లకి డాలర్లు అందమ్మా.
2: గుడ్ ఐడియా.
0: ఏంటమ్మా గాడిది గుడ్ ఐడియా? 20 ఎకరాల రైతుని, 10 మందికి పని చూపిస్తున్నా, 10 మందికి అన్నం పెడుతూ దర్జాగా రాజులాగా బతుకుతున్నానమ్మా ఇక్కడ. అలాంటిది ఈ ఉన్న పొలం అమ్మేసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఏ పెట్రోల్ బంక్ లోనో పెట్రోల్ కొట్టుకుంటూ ఏ షాప్ లోనో పెట్రోల్ అందిస్తూ గుమస్తగా కూలి బతుకు బతకమంటారా? అదే చెప్పా మా వాడితో. ఒరే నాయన, మీకు చేతయితే బానిసల్ని రాజుల్ని చేయండి, కానీ రాజుల్ని మాత్రం బానిసలు చేయాలని చూడకంటారా? నేను ఒప్పుకోను అన్నాను, అసలు ఆ పొలం అమ్మే ప్రసక్తి లేదన్నాను. ఏంటండి, నేను మాట్లాడినప్పుడల్లా అదేదో జోక్ అయినట్టుగా మీ ఇద్దరు అలా ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటున్నారు.
1: అదే అండి, మా అల్లుడి ఆలోచనలు మీ ఆలోచనలు బాగా దగ్గరగా ఉంటాయండి, అది గుర్తొచ్చినప్పుడల్లా ఇలా నవ్వుకుంటూ ఉంటాం.
2: అల్లుడు మాటలనే వచ్చేశారు.
1: 100 ఏళ్ళయ్యా.

0: గారు, అనుకున్నాం వచ్చేసావు.
1: ఏమాయా బాగున్నారా? ఎంతసేపు అయింది వచ్చి?
0: ఇప్పుడే బాబు.
1: సుబ్బారావు గారు, మీ మందులు తెచ్చాను.
2: మంచిది బాబు, ఇస్తే మరి నేను వెళతా.
0: మీరుండండి సుబ్బారావు గారు, మీరు ఉండాలి కూడా.
2: అదేంటండి?
0: మీరు కూర్చోండి. అల్లుడు, నేను ఇంత అర్జెంటుగా ఎందుకు వచ్చానంటే, నువ్వు వెంటనే నీ ఆఫీసుకు వారం రోజులు సెలవు పెట్టాలయ్యా. సెలవు పెట్టి అమ్మాయి నువ్వు ముంబై వెళ్ళాలి.
1: ముంబాయా? మరి అమ్మని?
0: అమ్మ గురించి బెంగపడకయ్యా, మీ అమ్మని మీరు వచ్చే వరకు మేం చూసుకుంటాంగా.
1: అది కాదు మామయ్య, అసలు విషయం ఏమిటంటే.
0: చెప్తున్నా స్టేట్స్ లో ఉన్నాడు చూడు మా తమ్ముడు, అదేనయ్యా మా బాబాయ్ కొడుకు.
1: డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ శైలజ.
0: కరెక్ట్ కరెక్ట్, వాళ్లే. వాళ్ళు ఎల్లుండి ఉదయం ఫ్లైట్ కి ఇండియా వస్తున్నారయ్యా. అల్లుడు కూడా వచ్చాక చెబుదామని ఆగానమ్మా.
3: అమ్మాయి ఇప్పుడు ఆ కాలిఫోర్నియాలో ఉన్నారని
4: చెప్పారు.
0: అవునండి సుబ్బారావు గారు, ఇద్దరు డాక్టర్లే, కోట్లు కోట్లు సంపాదిస్తున్నారండి. మా అమ్మాయి సరళంటే ఎంత ప్రేమ వాళ్ళకి.
4: అవునంకుల్, మా పిన్నైతే మరీ అట, అసలు నన్ను కిందకి దించేదే కాదట.
0: 18 ఏళ్ళు అయిందండి వాళ్ళు దేశం విడిచిపెట్టి.
3: అబ్బా,
0: మళ్ళీ ఇదే రావటం. వాళ్లే ఫోన్ చేసి వస్తున్నామని చెప్పారు
3: మీతో.
0: నేను మీ విషయం మాట్లాడానయ్యా అల్లుడు గారు. అమెరికా డాలర్లు మీరొక్కళ్లే సంపాదించుకోవడం కాదు, నా కూతురు అల్లుడు కూడా సంపాదించుకునే మార్గం చెప్పమని అడిగానమ్మా. ఇండియా వస్తున్నాగా అన్నయ్య, మాట్లాడుకుందాం అన్నారు. కాబట్టి అల్లుడు ఎప్పుడు బయలుదేరతారు, ఎలా బయలుదేరతారు చెప్పండి.
1: అది కాదు మామయ్య, ఆల్రెడీ రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు సెలవు పెట్టాను. అసలు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొస్తున్నదే అందుకు.
0: ఆఫీసుకి వారం రోజులు సెలవు పెట్టావా? దేనికి?
1: పక్షి తీర్థం అని. ఇక్కడికి 200 కిలోమీటర్లు, అక్కడ గుడి ఉందట. 12 ఏళ్లకోసారి ఆ గుడి తెరుస్తారట. అక్కడ మా అమ్మకు మొక్కుందట. మాట పడిపోక ముందు అడిగింది, సరేనని మాటిచ్చా. రేపు అమ్మను అక్కడికి తీసుకెళ్ళాలి.
0: ఏంటి పక్షి తీర్థం పుష్కరం మొక్క?
1: ఇప్పటికిప్పుడు అనుకున్న ప్రోగ్రాం కాదు మావయ్య, నెల కిందట ఈ ప్రోగ్రాం ఫిక్స్ అయింది. లీవ్ కూడా అప్లై చేశా. సరళకి తెలుసు. ఏం సరళ, చెప్పలా?
4: చెప్పావులే.
0: చూడు బాబు, మీ అమ్మకు మాట ఇస్తే ఇచ్చావు గాని కాస్త నా మాట కూడా కొంచెం వినవయ్యా. ఇప్పుడు ఈ పోయే ముసలిదాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపు మీరు ముసలాడలేక మీ గతేం పడుతుందో కొంచెం ఆలోచించండి అయ్యా. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలయ్యా. వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. మాట్లాడరా సుబ్బారావు గారు.
3: అదే అదే అదే, చూడు సంతోష్, ఇప్పుడు మీ మాంగారు చెప్పింది కూడా కొంచెం కరెక్టేనేమో ఆలోచించు. ఆ పిచ్చి మొక్కు తీర్చాలనుకోవటం కొంచెం చాదస్తమేమో, చదువుకున్న వాడివి ఆలోచించు.
1: సార్, సుబ్బారావు గారు, నేను మూర్ఖుణ్ణి కాను. పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోతే అక్కడికి వెళ్లి పొర్లు దండాలు పెట్టిందట నా తల్లి. స్వామి, నా కడుపు పండితే ఆ పుట్టిన బిడ్డను తీసుకొచ్చి పూజ చేస్తాను అని మొక్కుకుందట. ఆ మొక్కు వల్లే నేను పుట్టాను అని ఈ పిచ్చి తల్లికి పిచ్చి నమ్మకం. ఆ పిచ్చి మొక్కు వెనకాల ఉన్న ఒక నిష్కల్మషమైన మాతృహృదయపు తపన పట్ల ఉన్న కృతజ్ఞతతోనూ, ఆ పిచ్చి మొక్కు వెనకాల ఉన్న ఒక బిడ్డకు జన్మనివ్వాలి అని కోరుకునే స్త్రీ సహజమైన కోరిక పట్ల ఉన్న గౌరవంతోనూ ఈ పని చేస్తున్నాను. గాని నాకే విధమైన చదస్థాలు లేవు సార్.
0: అలాగే ఆ గౌరవం ఆ కృతజ్ఞత అలానే ఉండని. నువ్వు అమ్మాయి ముంబై వెళ్ళండి, మీ అమ్మను పక్షి తీర్థం నేను తీసుకెళ్తానయ్యా.
1: ఇద్దరం కలిసే వెళ్ళాలండి, అసలు అదే కదా ప్రాబ్లం. అయినా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అప్పుడు వెళ్ళిపోరుగా, 4 రోజులా కలుద్దాం.
0: అంతేకాని నీ నిర్ణయం మార్చుకోనంటావు.
4: డాడీ, ఎందుకు అతనితో అనవసరంగా వాదిస్తారు? వాళ్ళమ్మకి చెప్పే ఒకటే, ఇతనికి చెప్పే ఒకటే. ఆవిడికి వినిపించదు, ఇతను వినిపించుకోడు. వాళ్ళమ్మ తీసుకొని పక్షి తీర్థాలు పిట్టు తీర్థాలు తిరగనివ్వండి డాడీ. నేను వస్తాను డాడీ ముంబై, నేను వస్తాను. నాకు చూడండి డాడీ ఉద్యోగం.
0: మారడమ్మా, అతను మారడు. రాంగ్ సెలక్షన్ అమ్మా, రాంగ్ సెలక్షన్. పొరపాటు పడ్డామండి సుబ్బారావు గారు, పిల్లాడు బాగా చదువుకున్నాడు. ఫారెన్ పంపించడానికి కావలసిన విద్యార్హతలు ఉన్నాయి, పంపించడానికి తగ్గ అవకాశాలు మాకున్నాయి. పిల్లాడు అమెరికా వెళ్లి బాగా సంపాదించుకుంటారని ఆశపడి పెళ్లి చేశామండి. ఫారెన్ పంపిస్తాం వెళ్ళవయ్యా అంటే అమ్మో అమ్మో అమ్మో అమ్మ అమ్మ అమ్మ అమ్మ, మీ అమ్మకు వచ్చిన లోటేం లేదయ్యా, మేం చూసుకుంటామంటే వెండు ఒప్పుకోడు. ఇది పోతే పీడ పోతుంది అనుకుంటే ఇదిగో ఈ దీనికి పోయి చావదు.
1: అమ్మా అమ్మా
0: అమ్మా అమ్మా, రావయ్యా రా, అమ్మ మూలిగింది రా. చూస్తున్నారుగా సుబ్బారావు గారు, పెళ్ళైనప్పటి నుంచి ఇదిగో ఇదే కంటండి. ఒక అచ్చట లేదు, ఒక ముచ్చట లేదు. పెళ్లి చేసుకుని ఇక్కడ కాపురం పెట్టారు. అదిగో ఆ ఎదురు గదిలో వీళ్ళిద్దరు, ఈ పక్క గదిలో ఈ ముసలిది. కొడుకట్ట పెళ్ళాం గదిలోకి వెళ్ళటం ఆలస్యం, ఎట్టా కనిపెడుతుందో అంటూ మూలగటం. అంతే, అమ్మ మూలగటం, అబ్బాయి

0: పరిగెత్తుకు రావటం, అమ్మ మొలగటం, అబ్బాయి పరిగెత్తుకు రావటం, ఇదే తంతండి. ఒక అచ్చట లేదు, ఒక ముచ్చట లేదు. ఇంకా ఎన్నాళ్ళు ములుగుతావే సావవా? నిన్నే సావరాదు, కొడుకు కొడలు హాయిగా కాపురం చేసుకుంటారు
1: మామయ్య.
0: అవునయ్యా, ఇంకా ఎందుకయ్యా ఇది బతకటం? జుట్టు రాలిపోయింది, పళ్ళు ఊడిపోయాయి, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, చెంచా కండలేదు, చుక్క నెత్తులు లేదు. ఎందుకయ్యా, ఎందుక ఇది బతకటం? మిమ్మల్ని నాశనం చేయడానికి కాకపోతే
1: మామయ్య తప్పు తప్పు మాట్లాడుతున్నావు.
2: చూడు మామయ్య, ఈ ముసల్ది నా తల్లి. ఇప్పుడైతే ఇలా జుట్టు రాలిపోయి, పళ్ళుడిపోయి, కళ్ళు కనపడక, చెవులు వినపడక, చర్మం ముడతలు పడిపోయి ఇలా ఉంది. కాని చిన్నప్పుడు చాలా అందంగా ఉండేదిట. ముఖాన రూపాయి బిళ్ళంత కుంకుమ పట్టు, మెళ్ళో మంగళసూత్రాలు, కాళ్లకు పసుపుతో కళకళలాడుతూ ఒకప్పుడు నా తల్లి ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే ఉందనుకునేవాళ్ళట అంతా. మా నాన్న తెలుసుగా పెద్ద తాగుబోతు, మా అమ్మను అనుక్షణం హింసిస్తుండేవాట, రాచి రంపాన పెట్టేవాట, నానా మాటలు అంటుండేవాట. అయినా మౌనంగా భరించేదిట. ఇలాగే అంత కర్కోటకుడైన ఆ భర్త కూడా ఒకసారి ఎదురు తిరిగిందిట. ఎప్పుడు? నేను పుట్టిన తర్వాత. ఏయ్, వస్తావా రావా అని నా తండ్రి బలవంతం చేస్తే పో పోవయ్యా పో, నా బిడ్డకి నేను పాలిచ్చుకుంటున్నాను, ఏం చేసుకుంటావో చేసుకోపో అని ఎదురు తిరిగిందిట ఈ ముసిల్ది. తప్పు మావయ్య, అమ్మని అలా అనకండి. ఈ అమ్మనే కాదు, ఏ అమ్మని అలా అనకండి. ఇట్ ఈస్ ఏజ్, వయస్సు, ఇట్స్ నేచర్, న్యాచురల్ మావయ్య, న్యాచురల్. అమ్మా రా, లోపల పడుకుంది కానీ రామ్మా రా. బాబు ఆగయ్యా, ఒక్కసారి నీ తల్లి కాదు దండం పెట్టుకుంటాడయ్యా. అమ్మా, ఉత్తముడైన కొడుకును కన్నావు తల్లి.
0: రాంగ్ సెలక్షన్ అమ్మా, ఇది కూడా రాంగ్ సెలక్షనే. అనవసరంగా వెళ్ళిపోయాయని ఉండమన్నాం, బాధ పెట్టాం. అమ్మాయి మనం వెళ్దాం పద. సంతోష్, సంతోషు.
3: సుబ్బారావు గారు కూర్చోండి, బట్టలకు సబ్బు పెడుతున్నాను, 5 నిమిషాల్లో వచ్చేస్తా.
0: అలాగే అలాగే. అవునయ్యా, ఇవాళ మీ ఆవిడ మీ మామగారు వస్తారన్నావు, మరి నన్ను కూడా రమ్మన్నావు?
3: వస్తారు వస్తారు, ఈ పాటికి రావాల్సింది, మీరు కూర్చోండి.
0: సరే అలాగే. నా కాలక్షేపం నాకుందిగా. ఏమ్మా బాగున్నావా? నేను బాగానే ఉన్నాలే. పిల్లలా, పెద్దోడు అమెరికాలో బ్రహ్మాండమైన ఇళ్ళు కట్టాడమ్మా. ఏంటి, నేను వెళ్ళి చూశానానా? ఫోటోలు పంపించారులే, కారు కూడా కొత్తది, చాలా బాగుంది ఫోటోలోనే.
4: మీ వియ్యంకుడు కొళ్ళు వచ్చేశారు.
0: శివరామ గారు రండి రండి రండి. ఏమ్మా చాలా బాగున్నావా? ఏంటోనమ్మా, నువ్వు వెళ్ళిపోయావు, కాఫీ ఇచ్చే దిక్కు గాని పలకరించే దిక్కు గాని లేదు ఇక్కడ. అవునమ్మా, నిన్ను చూసి 6 నెలలు అవటలా?
5: అయిందండి, 6 నెలలు అయింది. మేము ఇల్లు వదిలిపెట్టి 6 నెలలు అయింది.
0: అదేంటి శివరామయ్య గారు ఇంకా నుంచోనే ఉన్నారు, కూర్చోండి.
5: కూర్చోటానికి రాలేదు రండి, ఇవాళ తేల్చుకోవడానికే వచ్చాను.
0: అబ్బా అదేం మాట్లాడి, ఏదైనా తేల్చుకోవటం గానీ తెంపుకోవటం గానీ ఎంతసేపు?
5: ఇంకా ఎన్నాళ్ళు పడతామండి ఈ బాధలు. అరే, దీంతో పాటు పెళ్ళైన మా చుట్టాల పిల్లలంతా ఆల్మోస్ట్ ఆల్ అందరూ స్టేట్స్ లో సెటిల్ అయిపోయారండి. ఇక లేట్ చేస్తే లాభం లేదని డిసైడ్ చేసుకున్నా. అమ్మాయికి అమెరికాలో ఉద్యోగం చూశాను, వీసా కూడా రెడీ చేశా. అబ్బాయి కూడా వస్తాను అంటే వీసా ఉద్యోగం రెడీగా ఉన్నాయి. లేదు, ఈ ముసల్దాన్ని చూసుకుంటూ ఇక్కడే ఉంటానంటే అతని ఇష్టం. డైవర్స్ పేపర్స్ కూడా తీసుకొచ్చానండి. వెళ్ళాంతో అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకుంటాడో, డైవర్స్ పేపర్ల మీద సంతకం పెడతాడో, ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. ఎక్కడున్నాడు?
0: అబ్బా మా అల్లుడు విలువని ముందు.
4: అబ్బా మీరు ఉండండి కదా, ఇదిగో సంతోషం, సంతోషం, మీ ఆవిడ బాంగారు వచ్చారు, ఒకసారి రావయ్యేటు.
3: వస్తున్నారండి. హాయ్ సరళ, ఎంతసేపు అయింది వచ్చి? ఏమోయా బాగున్నారా? ఈ ఉతికిన బట్టలు బయట దండం మీద ఆరేసి వస్తాను, కూర్చోండి.
5: ఏంటయ్యా కూర్చునేది? మేము వస్తున్నామని నీకు ఫోన్ చేశాం, ఎన్నింటికి వస్తున్నావు కూడా నీకు చెప్పాం. అసలు మేము ఎందుకు వస్తున్నామో కూడా నీకు తెలుసు. నీ భార్య, నీ మామ, నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వస్తే మమ్మల్ని రమ్మని చెప్పి. ఏంటయ్యా నువ్వు చేస్తున్న పని? బట్టలు ఉతుక్కుంటున్నావా?
6: చీరలు నాన్నా, వాళ్ళమ్మ చీరలు అనుకుంటా.
5: ఏంటి, మీ అమ్మ ప్రీతి బట్టలు ఉతుక్కుంటున్నావా?
3: అవును మామయ్య, మా అమ్మ ప్రీతి బట్టలే, ముసల్ది కదా.

0: ఇంతగా కదలలేదు, బట్ట చెడిపోయింది.
1: సిగ్గు లేకపోతే సరే.
0: అది కాదు సరళా, తనా చేసుకోలేదు, పని మనిషి రాలేదు, మరి నేను ఉతుక్కపోతే ఎలా?
2: ఉతుక్కోవయ్యా ఉతుక్కో, మీ అమ్మ ప్రీతి బట్టలు, ఊళ్ళో వాళ్ళ మైల బట్టలు ఉతుక్కుంటూ కూర్చోవయ్యా. నీకు అమెరికా అక్కర్లేదు, పెళ్ళం అంతకన్నా అక్కర్లేదు. ఇదిగో ఈ ముసల్ది ఒక్కటుంటే చాలు, ఉతుక్కోవయ్యా ఉతుక్కో.
0: అదేంటి మావయ్య అలా అంటారు? చిన్నప్పుడు నేను ఎన్నిసార్లు డ్రెస్ చెడగొట్టుకుంటే అన్నిసార్లు నా ఒళ్ళు శుభ్రం చేసి పౌడర్ అద్ది క్షణాల్లో నన్ను అందంగా తయారు చేసేది. ఇప్పుడైతే ఇలా అయిపోయింది గాని ఎన్ని చేసిందని నాకు. తలదువ్వుకోవటం నేర్పింది, కంటి పుసులు తీసుకోవటం నేర్పింది, ముక్కు చేదుకోవటం నేర్పింది, పళ్ళు తోముకోవటం నేర్పింది, నవ్వు నేర్పింది, నడక నేర్పింది, నడత నేర్పింది,
2: పిడతలు కలగడం నేర్పింది, అంట్లు తోమటం నేర్పింది. ఏంటయ్యా నేర్పింది నేర్పింది అని తెగ నేర్పుతున్నావు?
1: ఇవన్నీ మీ అమ్మకుంటే చేసిందా? మాకు మా అమ్మ చేయలేదు.
0: అదే అదే అదే సరళా, నీకు మీ అమ్మ చేసింది, వాళ్ళకి వాళ్ళమ్మ చేసింది, వాళ్ళకి వాళ్ళమ్మ చేసింది. అమ్మలందరూ అలాగే చేస్తారు, అందుకే అమ్మ చాలా గొప్ప సరళా.
1: ఏంటి గొప్ప, బోరి గొప్ప.
0: తప్పు సరళా, ఆడదానివి, పైగా అమ్మవు కావలసిన దానివి. అమ్మ గురించి అలా మాట్లాడకు. అమ్మ ఎంత గొప్పదో తెలుసా? అమ్మ రేడియోని కనిపెట్టింది.
2: రేడియో కనిపెట్టిందా? ఏం ముసింది అమ్మాయి? అయిపోయిందమ్మా, పూర్తిగా అయిపోయింది. తొందరగా కాగితాల మీద సంతకాలు పెట్టిందమ్మా. రేడియో కనిపెట్టిందా?
0: రైల్ ఇంజిన్ కనిపెట్టింది, విమానాన్ని కనిపెట్టింది, రాకెట్టుని కనిపెట్టింది, పాతాళాన్ని పరిశోధించింది, అంతరిక్ష రహస్యాలను ఛేదించింది, భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టింది, సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టింది, అణువుని చీల్చింది, ఆటం బాంబుని కనిపెట్టింది.
2: ఎవరు? మీ అమ్మే?
0: కాదు, ఒక అమ్మ, గెలీలియోని కన్న అమ్మ, న్యూటన్ని కన్న అమ్మ, ఐన్స్టీన్ని కన్న అమ్మ, బుద్ధుణ్ణి కన్న అమ్మ, జీసస్ని కన్న అమ్మ, మహమ్మద్ని కన్న అమ్మ, ఆదిశంకరుణ్ణి కన్న అమ్మ, అంబేద్కర్ని కన్న అమ్మ, మార్క్స్ని కన్న అమ్మ, మహాత్ముణ్ణి కన్న అమ్మ, అమ్మ అమ్మ అమ్మంటే వేదం, అమ్మంటే బైబిల్, అమ్మంటే ఖురాన్, అమ్మంటే పుట్టుక, అమ్మంటే శాస్త్రం, అమ్మంటే నాగరికత, అమ్మంటే సంస్కృతి, అమ్మంటే విజ్ఞానం, అమ్మంటే మమతల బంధం, అమ్మంటే సృష్టి, అమ్మంటే సంపద, అమ్మంటే ప్రేమ, అమ్మంటే నిజం. అమ్మని మర్చిపోవటం అంటే మన అస్తిత్వాన్ని మనం మర్చిపోవటమే. ముసలితనం మనిషికి శాపం కాకూడదండి, అది ప్రకృతిబద్ధంగా జరిగే పరిణామం, దాన్ని గౌరవించాలి మనం. సరళా, నువ్వు అమెరికా వెళ్ళటం అనేది నీ ఇష్టం, ఆ డైవర్స్ పేపర్లు ఇలా ఇస్తే సంతకం పెడతాను.
3: చూసావా అమ్మా సరళా, మీ అత్తగారు సంతకం పెట్టద్దని కొడుకు చేయిపెట్టుకుని ఎలా బాధపడుతుందో చూసావా?
0: అమ్మా ఎందుకే నువ్వు బాధపడతావు, చెయ్యొదులు. ఇదిగోండి మావయ్య పేపర్స్ తీసుకోండి.
2: చెప్పానా అమ్మా ఇలాగే జరుగుతుంది అని? సంతకం పెట్టమ్మా.
3: అమ్మా సరళా సరళా, మీరు విడిపోవటం మీ అత్తగారికి ఇష్టం లేదమ్మా, అందుకే చూడు తన వేదాన్ని ఎలా తెలియజేస్తుందో చూడు.
1: అత్తయ్యా
2: సరళా సరళా, అదేంటమ్మా సంతకం పెట్టడం మానేసా ముసలావిడ దగ్గరికి వెళ్తున్నావు?
1: అత్తయ్యా
2: సరళా, సంతకం
1: వద్దునన్నా, నే పెట్టను, ఇదిగోండి పేపర్లో.
2: సరళా
1: అవునన్నా, ప్రస్తుతానికి అమెరికా ప్రయాణాన్ని విరమించుకుంటున్నాను.
0: సరళా
1: సంతోష్, అత్తయ్యని పట్టుకో, గదిలోకి తీసుకెళ్దాం.
3: రైట్ సెలక్షన్ అమ్మా, రైట్ సెలక్షన్. శివరామయ్య గారు, శివరామయ్య గారు.

సంపద అమెరికాలోనో మరే ఇతర దేశంలోనూ లేదండి. అమెరికా డాలర్లకి, జపాన్ యెన్లకి, ఇండియా రూపాయలకి ఇంత అని ఒక వెల ఉంటుంది. కానీ వెల కట్టలేని వెలలేని విలువైన సంపద ఈ కన్నవాళ్ళండి. వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. శివరామయ్య గారు,

అసలు వండి మనం భారతీయులం, అదే మన సంపద. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించే వృద్ధాశ్రమాలు కాదండి ఇవాళ మనకు కావాల్సింది. కన్నవాళ్ళని గుండెల్లో దాచుకునే ఇలాంటి హృదయాశ్రమాలు కాదు. వీళ్ళేనండి మన నిజమైన సంపద.

0: సంపద నాటిక విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
0: అధినేత ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: 10 లక్షల లాటరీ నాకా?
2: తెలంగాణ
0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గృహలక్ష్మి. కొండవీటి సింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన ఆ పాటతో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో సంజయ్ సుబ్రహ్మణ్యం గారి గాత్రం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు సంజయ్ సుబ్రహ్మణ్యం గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

విజయం. ఈ చిత్రం కోసం చంద్రబోస్ గీతానికి కోటి స్వరాలందించగా రాజేష్ చిత్రపడిన పాట.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కలిసుందాం రా ఈ చిత్రం కోసం సిరివెన్నెల గీతానికి ఎస్సీ రాజ్ కుమార్ సంగీతం, ఎస్పీ ఆర్ రాజేష్ పడిన పాట.

హరిచరణ్ హరిణి పాడిన పాట. చంద్రబోసు గీతానికి అనూప్ రుబ్బన్ సంగీతం. చిత్రం వేడుక.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: వేచి ఉంటా ఈ చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ ఉషా పాడిన పాట. ఆకాష్ గీతానికి శ్రీరామ్ సంగీతం.

శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమ వింటున్నారు. తరువాతి పాట జర్నీ. ఈ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట. సాహితీ గీతానికి సత్యం సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్వరాభిషేకం ఈ చిత్రం కోసం వేటూరి గీతానికి విద్యాసాగర్ సంగీతం, శంకర్ మహదేవన్ రాధికా గానం.

0: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినడా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: డాక్టర్ దాసరి నారాయణరావు గీతానికి సత్యం సంగీతం సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

అమెరికా అమ్మాయి ఈ చిత్రం కోసం సుశీల పాడిన పాట. నారాయణరెడ్డి గీతానికి జీకే వెంకటేష్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రపడిన పట చంద్రబోసు గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం. చిత్రం పెళ్లి పీటలు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: సూర్య ఐపీఎస్ ఏ చిత్రం కోసం? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల గీతం.

సీతామాలక్ష్మి ఈ చిత్రం కోసం వేటూరి గీతానికి కెవి మహదేవన్ సంగీతం సమకూర్చగా, పి సుశీల పాడిన పాట

ఇది అనగనగా కథ కాదు, అందమైన జీవితం. కన్నెవయసు చిలకమ్మ, వెన్న మనసు గోరింగా కలిసి కట్టుకున్న కలల గూడు. ఒకనాడు

సత్యం ఈ చిత్రం కోసం కందికొండ గీతానికి చక్రీ సంగీతం సమకూర్చగా శంకర్ మహాదేవన్ పాడిన పాట

రాజేష్ సుజాత పాడిన పాట. సిరివెన్నెల గీతానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. చిత్రం రాజా.

నీ ప్రేమకై. ఈ చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన పాట, కులశేఖర్ గీతానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం అంతరంగం శీర్షికన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి జీవితం. శ్రీ బన్నా ఐలయ్య గారి ఇష్టాగోష్ఠి విందాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. ఈరోజు సుప్రసిద్ధ కవి, పండితులు, విమర్శకులు ప్రొఫెసర్ కోవెల సుప్రసన్నాచార్య గారితో ముఖాముఖి సంభాషణ చేస్తున్నాం. కోవెల సుప్రసన్నాచార్య గారు సాహితీ ప్రపంచంలో ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు. వారు తెలుగు శాఖ కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్లో 3 దశాబ్దాలకు పైగా ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. విద్యార్థి దశ నుంచి కవిత్వం రాస్తూ ఈ 88 సంవత్సరాల వరకు అప్రతిహతంగా సాహిత్యానికి సేవ చేస్తున్నటువంటి మహానుభావులు. ఇప్పటి వరకు వారు కవిత్వం 26 సంపుటాలను వెలువరించారు. విమర్శా గ్రంథాలు 12 వరకు ముద్రించారు. 17 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. వేదంపై వ్యాఖ్యానం చేశారు. పురాణ ఇతిహాసాలపై, కావ్య ప్రబంధాలపై, ప్రాచీన ఆధునిక సాహిత్యంపై పట్టు సాధించినటువంటి వ్యక్తుల్లో కోవెల సుప్రసన్నాచారి గారు ఒకరు. సంప్రదాయ బలం, ఆధునిక వివేచన, తార్కిక శక్తి వెరసి ఒక మానవీయమైనటువంటి హృదయం కలిగినటువంటి మహోన్నత మూర్తి. వారితో సంభాషించడం అంటే దాదాపు 8 దశాబ్దాల సాహితీ ప్రపంచం గురించి సంభాషించడమే, 8 దశాబ్దాల సాంస్కృతిక పరిణామాల గురించి చర్చించడమేనని తెలియజేస్తూ, సుప్రసన్నాచారి గారు నమస్కారం. మీకు
2: నమస్కారం.
1: మీ సాహిత్య సేవ గురించి మన ఆకాశవాణి శ్రోతలకు వినిపించాలనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
2: సంతోషం.
1: సుప్రసన్న సార్, మీరు విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు సాహిత్యాన్ని అప్రతిహతంగా సృజిస్తూనే ఉన్నారు, అధ్యయనం చేస్తూనే ఉన్నారు. మీ సాహితీ నేపథ్యం గురించి గురువులు తదితరుల ప్రేరణ మీకు ఎట్లా ఉండేది సార్?
2: మా తాతగారు గొప్ప విద్వాంసుడు. ఆ రోజుల్లో, ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు ఉంటున్నాం, అటు విజయనగరం నుంచి పరంపురం నుంచి ప్రారంభించి కాంచీపురం దాకా వారు ఉపన్యాసం చెప్పని చూడలేదు, ప్రజలను రంజింపని చేయని చూడలేదు.
1: ఓకే.
2: అయితే వారు విశిష్టాద్వైత పద్ధతి మాట్లాడటమే కాకుండా, సిద్ధాంతం మాట్లాడటమే కాకుండా, ఆళ్ళవాళ్ళ ప్రబంధాలు చెప్పేవారు, భాగవతం చెప్పేవారు, శ్రీమద్ రామాయణం చెప్పేవారు, ఇతర గ్రంథాలు కూడా ప్రవచనాలు చేసేవాళ్ళు. ఈ ప్రవచనాల సందర్భంలో అనంతమైనటువంటి విజ్ఞానం, వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వాటిలో ఉండేటువంటి అనేక అంశాలు ప్రాస్తావికంగా వస్తూ ఉండేవి. 48 అంటే స్వాతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో, స్వాతంత్రం వచ్చినప్పుడు వరంగల్లో అలగలలో జరిగింది. ముగ్గురేని చంపారు, డాక్టర్ నారాయణని చంపారు. ఆ రోజు చాలా భీభత్సం జరిగింది, ప్రజలు భయపడ్డారు. మేము కల్లెడ అని ఇక్కడ
1: పక్కనే ఉంది వరంగల్ పక్కన కల్లెడ,
2: ఆ కల్లెడ జమీందారులు అనే దొరలు అంటారు,
1: దొరలు
2: వారు ఉండేవారు. వారి తండ్రి గారి దగ్గర నుంచి కూడా వైష్ణవ సంప్రదాయం ఉంది, నిరంతరమైన ఆసక్తి ఉంది. వారి దానిలో ప్రధాన విద్వాంసులు తాతగారు. తాతగారు అంతకుముందు చదువుకు అవకాశం లేని ఊళ్ళో పుట్టి, తొటూరు దగ్గర చిట్యాలను ఊళ్ళో ఉంటే పుట్టి,

0: అక్షపాత్ర పట్టుకుంటూ, రెండవది ఏమిటంటే కరణాల ఇళ్లలో వంటలు చేస్తూ, చదువుకోవడానికి అవకాశం లేక చదువు చదువు చదువు అనుకుంటూ వరంగల్కి వచ్చారు. వరంగల్కి వచ్చి
1: చిట్యాలంటే నల్గొండ దగ్గర సార్?
0: కాదు, అది ఇక్కడ తొరూరు దగ్గర. తొరూరు దగ్గర
1: చిట్యాల.
0: అయితే తాతగారు అక్కడికి వచ్చిన తర్వాత వారు మేనమావ గారి పిల్లనిస్తే పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ముదిగొండ మల్లికార్జున శాస్త్రి, అమరవాది నారాయణాచార్యులు మొదలైన వాళ్ళ ఇళ్లలో సేవ చేస్తూ చదువు నేర్చుకున్నారు. కొంత చదువు నేర్చుకున్న తర్వాత వారికి ఆ రోజుల్లో విజయనగరం వెళ్ళాలనిపించింది. విజయనగరంలో ప్రభుత్వ కళాశాల ఉండటం, ప్రభుత్వ పోస్టులు ఉండటం, ఇవన్నీ ఉన్నాయి కదా అప్పటికి. ఆనందగారి విజయనగరం వెళ్ళారు. విజయనగరం వెళ్ళి అక్కడ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు మొదలైన వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు మహావిద్వాంసులు. వారి దగ్గర ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేశారు శాస్త్రాలు. శాస్త్రాలు అధ్యయనం చేసి అక్కడి నుంచి వస్తూ తుని అని చిన్న ఊరు ఉంది.
1: అవును.
0: ఆ తునిలో రంగాచార్య గారిని, ఒక ఆయన చిన్న రంగాచార్య అనేవాళ్ళు, వారి దగ్గర శ్రీభాష్యాన్ని అధ్యయనం చేశారు. రామాంజుల వారి భాష్యాన్ని శ్రీభాష్యం అంటారు. శ్రీభాష్యాన్ని అధ్యయనం చేశారు. తర్వాత వరంగల్కి వచ్చారు. అప్పటి నుంచి వారు శాస్త్రంలో, సాహిత్యంలో, ప్రవచనంలో చాలా పేరు తెచ్చుకొని, ఆ రోజుల్లో మైకులు లేవు.
1: మైకులు లేవు కదా.
0: మైకులు లేని రోజుల్లో సభలో మాట్లాడితే 3 గంటల సేపు మాట్లాడేవారట ఆ రోజు. అది ఆయన యొక్క శక్తి. ఆ రకంగా వారు ప్రవచనాలు చేయటం వల్ల, ప్రవాసంలో నేను అప్పుడు కల్లెళ్ళలో ఉండి ఒక 7 నెలలు ఉన్నాము. అప్పుడు వేరే చదువులు లేవు కాబట్టి, వేరే ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వారి ప్రవచనాలకు వెళ్ళి కూర్చొనేది. ప్రవచనాలకు వెళ్ళి కూర్చోవడం వల్ల నాకు ఈ భారతీయ సాంస్కృతిక సంప్రదాయంలో ఉండేటువంటి సమైక్య దృష్టితోనే సంబంధం ఏర్పడింది
1: బాల్యంలోనే.
0: బాల్యంలో, ఎందుకంటే ఇటు ద్రవిడ ప్రబంధం చెప్పారు, అటు శ్రీమద్ రామాయణం మొదలైనవి చెప్పారు. ఇక్కడ ఉపనిషత్తులు వచ్చేవి, అక్కడ నమ్మాలి వారి ప్రబంధం వచ్చేది. ఈ రెంటిని అన్వయం చేసుకునే ఒక అవకాశం నాకు వచ్చింది, అర్థం చేసుకునే ప్రయత్నం. అక్కడి నుంచి వైష్ణవ సంప్రదాయ గ్రంథాలు ఉంటాయి, శ్రీమంత్ర అర్థము, శ్రీవచన భూషణము, ఆచార్య హృదయము, ఈ సాధనలో ఉండేటువంటి మెట్లు,
1: సంప్రదాయ బలమంతా మీకు
0: ఆ సాధనలో ఉండే సంప్రదాయంలో మెట్లు మెట్లుగా చూస్తే కర్మ కర్మ ఉంది, జ్ఞానం ఉంది, భక్తి ఉంది. ఈ 3 కంటే ప్రపత్తి అంటే శరణాగతి, శరణాగతి కాకపోతే ఆచార్యాభిమానం, ఆచార్యాభిమానం కూడా కుదరకపోతే భాగవత ప్రపత్తి, భక్తులను సేవించడం. ఇట్లా అంతిమోపాయం వచ్చేసరికి ఆచార్య ఆశ్రయణమో లేక భాగవత అభిమానమో, భాగవత అర్చన కన్నాను మిక్కిలి భాగ్యం లేదమ్మా అని ఆ అర్చన చేసేప్పుడు చదివే పాట ఇది ఒకటి, భాగవతోత్తములను సేవించి అపార మహిమగరుడే మనం. ఈ భాగవతులను అర్చించడం, భాగవతులకు ఇంత సవాల్ ఆదరించడం, ఇది అసలు అన్నిటికంటే అంటే నేను నిష్ఠగా చేస్తాను, యోగం చేస్తాను, తపస్సు చేస్తాను, యజ్ఞాలు చేస్తాను, అవన్నిటికీ సాధ్యం పడదు మనకు సామాన్యుల మానవులం. మనం చేయగలిగింది ఏమిటంటే భగవద్భావనతో భక్తులను సేవించడం. ఇది వీరశైవంలో కూడా అదే వచ్చింది, భక్తుల సేవ, భగవంతుడి సేవ. ఒకసారి బసవేశ్వరుడు శివపూజ చేస్తుంటే అనేక మంది భక్తులు ఆయన దర్శనం చేయడానికి వచ్చారట. వస్తే ఆయన బయటకు వచ్చాడు. అయ్యా మీరు శివపూజ చేస్తున్నారు, మీరు చూస్తుంటే చూడటానికి వచ్చాము ఉంటే శివుడే నడిచిన ఇన్ని రూపాయలు వస్తే నేను వేరే అక్కడ పూజ చేసేది ఏమిటి అన్నట్టు. ఆయన
1: భక్తులను
0: చూసి చిరలింగం ఉంటారు వాళ్ళు,
1: చిరలింగం
0: నడిచే.
1: ఇదంతా మీకు ఈ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది సంప్రదాయ బలం అంతా.
0: అవును,
1: ఒకవైపు తాత్విక బలం, సంప్రదాయ బలం, ఇవన్నీ మీకు బాల్యంలోనే బీజాలు
0: పడ్డాయి.
1: వాటిని స్వయం కృషితో కాలానుగుణంగా మీరు పెంపొందించుకుంటూ వచ్చారు.
0: అవును.
1: మీరు 26 కవితా సంపుటాలు వెలువరించారు సార్. వీటిలో హృద్గీత, ఆనందలహరి, కోవెల సంపత్ కుమారాచారి గారితో ప్రారంభ రచనలు చేశారు మీరు. ఆ తర్వాత తేజశ్చక్రం స్వయంగా మీదే.
0: అవును.
1: అక్కడి నుంచి మీ కవితా ప్రస్థానం ఒంటరిగా మొదలైంది. ఇప్పుడు హృద్గీత, ఆనందలహరి ఇవి 1954-56 వచ్చినటువంటి రచనలు.
0: అవును.
1: మీరిద్దరు కలిసి రచనలు చేయడానికి కారణమేమిటి? ఆ రెండు కవితా సంకలనాల్లో మీరు ఏం చెప్పారు?
0: కొద్దిగా ఫార్మల్ ఎడ్యుకేషన్ వైపు వస్తాను. మామూలుగా మా ఇంట్లో అప్పటికి శబ్దమంజారి చెప్పడం, రఘువంశం చెప్పడం, కుమార సంభాషణ

0: చెప్పడం అనేది మా నాన్నల మా నాన్నందరికీ అదే ఆ పద్ధతి వస్తున్నది. ఆ పద్ధతి నడుస్తుంటే మా మేనమామ ఒక ఆయన ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్లో బిఏ దాకా చదువుకున్నాడు, రంగాచార్యులని, టయాల రంగాచార్యులని.
1: మీ మేనమామ గారు?
0: మేనమామ ఒక ఆయన. అయితే ఆయన చూచిందో మరి ఏం జరిగిందో, మా అమ్మకు కొద్ది ఫార్మల్ ఎడ్యుకేషన్ రావాలనే కోరిక బలంగా వచ్చింది.
1: బిఏ వరకు చదివాడు కదా
0: ఆయన, అందుకోసం అది వచ్చింది. నేను అందుకోసం ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ కోసం ఈ ఆంధ్ర విద్యా గిరిజన పాఠశాలలో చేరడం, అక్కడి నుంచి నా చదువు కొనసాగించడం. అక్కడ ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ స్థాయిలో కేవలం సంప్రదాయ గ్రంథాలు మాత్రం పరిమితం కాకుండా ఇతర అంశాలకు సంబంధించిన జ్ఞాన ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ స్కూల్లో ఒక పరిణామంలో ఆంధ్ర ప్రాంతం నుంచి టీచర్లు వచ్చారు తెలుగులో పాట చెప్పడానికి, అట్లాగే ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వైకే శాస్త్రి గారిని నెల్లూరు నుంచి వచ్చారు. ఆయన అక్కడ తిక్కన జయంతి ఉత్సవాలు జరగడం తెలుసు. ఆయనకు థియోసాఫికల్ సొసైటీతో సంబంధాలు ఉన్నాయి. ఆయన హెడ్ మాస్టర్గా వచ్చిన తర్వాత పోతన జయంతి ఉత్సవాలు వచ్చి స్టార్ట్ అయినాయి ఇవే స్కూల్లో. పోతన జయంతి ఉత్సవాలు అనే పేరుతోనే పోతన కాన్షియస్నెస్ ఈ ఊళ్ళో పెరగడానికి ఆయనే దోహదం చేశారు. అంతకుముందు రమణాచార్య వారు, శ్రీకాంత రమణకోలు వాదాలు, పూర్తన వరంగల్ వాడ ఓదుగలు ఒంటిమిట్ట వాడ అని చరిత్ర నడిచింది. కానీ దానికి మించి ఈయన ఈ ఉత్సవాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మా స్కూల్లో అది చిన్న స్కూల్ అయినా ఒక గ్రంథాలయం ఉండేది, ఏకనాథ గ్రంథాలయమే ఒక గ్రంథాలయం ఉండేది. ఇది ఒకటి. రెండవది ఏమిటంటే దుబ్బపాటి వెంకటరమణాచార్య వారు శాసనాలు, తాళపత్రాలు పరిశోధించడం, వాటిని సేకరించడం కోసం ఆంధ్ర సాహిత్య పరిషత్తు వాళ్ళ ఆదేశం మీద తెలంగాణ వర్క్ చేశారు. అప్పుడు వారు సేకరించిన సాహిత్యం గురించి తెలుగు పత్రికలు వివరంగా వస్తూ ఉండేవి. ఆయన గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం పనిచేస్తూ రిటైర్ అయిన తర్వాత 2 సంవత్సరాలు మా స్కూల్లో కూడా పనిచేశారు.
1: దుబ్బపాటి
0: రమణాచార్యులు ఆయన నాకు టీచర్ ప్రత్యక్షంగా. శాస్త్రి గారి సంగతి చెప్పాను. కొండలరావు గారు మ్యాథమెటిక్స్ టీచరు. ఆయన అద్వైత మార్గానికి చెందిన వ్యక్తి ఆలోచనలో. ఆయన చివరికి విమలానంద భారతీ స్వామి వారి శిష్యుడైనాడు. తాను కూడా సన్యాసం తీసుకున్నాడు రిటైర్ అయిన తర్వాత కొంతకాలానికి. ఇది ఈ రకంగా ఉండగా 51లో వరంగల్లో సారస్వత పరిషత్తు వార్షికోత్సవాలు జరిగినాయి. వరంగల్ శాఖ వార్షికోత్సవాలు జరిగినాయి. దానికి మా టయ్యా రంగాచార్య గారు సెక్రటరీ, రామాంజరావు గారు వాళ్ళ ప్రోత్సాహంతో అప్పుడు చేస్తే అది వస్తానియారు స్కూల్ వరంగల్లో ఉంది, మిడిల్ స్కూలు, దానిలో జరిగినాయి. అప్పటికి అలంపర మహాసభ జరిగిన కొద్ది రోజులు సత్యనారాయణ గారు వచ్చారు. దానికి విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చినప్పుడు
1: ఏబీవి స్కూల్లో విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు కూడా పనిచేసి
0: అప్పుడే ఆయన వచ్చిన తర్వాత ఆయన తప్పకుండా ఈయన వచ్చాడు. ఇక్కడ మరి ఆయనకి అప్పటికి ఉద్యోగాలు ఉద్యోగాలు ఏం లేవు. ఇక్కడ స్కూల్లో ఆయన అడిగారో ఏం జరిగిందో తెలియదు, ఈయన అపాయింట్ అయినాడు ఏబీఎస్ స్కూల్లో. ఆయన తర్వాత ఆ మీటింగ్ తర్వాత ఆయన ఇక్కడ పనిచేయడం నాకు తెలుసు. ఆయన 10 సంవత్సరాలు పనిచేశాడు, తర్వాత రిటైర్ అయినారు. అప్పుడు
1: మీరు మొదటి పద్యం రాసి విశ్వనాథ వెంకటేశ్వర గారికి చూపించినట్టు
0: చూపించారు. ఆయన సరే పర్వాలేదు అన్నాడు. అప్పుడు దానిలో చల్లపల్లి వెంకటశాస్త్రి గారు 50లో పోయినారు, 50 శివరాత్రి నాడు ఆస్థానిక ఉన్నప్పుడు ఆయన.
1: అవును,
0: ఆయన పోతే నేను ఒక పద్యం రాశాను అప్పుడు. ప్రేమస్వాంధ్ర మహాకవిత్వ రచనాచార్యాయ సారస్వతోదయ బద్ధప్రియ చేతసాయ నిఖిలాంధ్రక్ష్మా కృతానేక సన్నుతి పూర్వ అంజలి స్వీకృతాత్మ భరితానందైక జీవాయతే ఉభయ భాషా కవిరాజరాజ భక్తాంతస్థాంధ్రరత్నాయతే అని ఒక పద్యం
1: 1950లో.
0: అది
1: ఇంకా గుర్తుంది మీకు?
0: గుర్తున్నది.
1: బాగుంది.
0: అయితే ఈ పద్యము సంస్కృతమయమైంది. ఎలా వచ్చిందో వచ్చింది. సరే ఆయన చూచారు, ఇంకేమో పద్యాలు చూచారు. సరే బాగానే ఉంది, పర్వాలేదులే అన్నాడు. అప్పటి నుంచి నాకు కవిత్వం చెప్తున్నాను బయట చెప్పుకునే అవకాశం నాకు అట్లా వచ్చింది. అయితే అంతకుముందు కళ్యాణలో ఉన్నప్పుడు మా కుటుంబం అంతా అక్కడ ఉండేది కాబట్టి మా చిన్నాయన గారు అప్పుడు ప్రాచ్య కళాశాల చదువుతుండేది. ఆయన నేను ఊరికే ఉండటం ఎందుకంటే పద్యాలు రాయడం ప్రారంభం చేశాం. చిన్న చిన్న
1: సంపత్ కుమార్ గారు
0: నేను అక్కడ ప్రతాపరపురం రాఘవాచార్య గారిని ఆ ఊరి అల్లుడు ఆయన, వాళ్ళు కూడా ఆ కుటుంబం అక్కడికి వచ్చింది. ఆయన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర వీధి బలి ఉండేది ఆయనకు. ఆయన పద్యాలు రాస్తుండేవాడు. ఆయన పద్యం ఇలా రాయాలి ఇలా చేయాలి అని ఆయన చెప్తుండేవాడు. ఈ ప్రతాపరం రాఘవాచార్య గారి యొక్క ఆదేశాలతోనే అప్పుడు పని

0: విషయాలు రాస్తుండేవాళ్ళం. ఇలా రాయాలి అలా రాయాలి అని చెప్పి చెప్పడం. ఆయన తర్వాత మరి ఉండిపోయినాడు కానీ ఆయన ప్రభావం పద్యాలు రాయడం తొలి రోజుల్లో ఆయన ప్రభావం ఉందని చెప్పి చెప్పవచ్చు. ఆ తర్వాత
1: అదే హృద్గీత ఆనందలహరి
0: రాయటానికి ముందరి రోజు ముందరి రోజు. తర్వాత 50 వచ్చిన తర్వాత 51 పద్యాలు రాయడం నేను మొదలుపెట్టి మా చిన్నయ్య గారు 49 చిట్టిగుడ్డు వెళ్ళారు. చిట్టిగూడూరులో చదువుకోవడానికి వెళ్ళారు. ఆయన అక్కడ చదువుతూ అక్కడ ముచ్చట్లు బందర సభలు బందర్లో సాహిత్య సభలు వాద వివాదాలు అని చెప్తుండేవారు. వచ్చిన చెప్తూ ఆ విధంగా కవిత్వాన్ని గురించి సాహిత్యాన్ని గురించి ఆలోచించే ఒక వాతావరణం ఏర్పడింది. అప్పుడు ఆయన అక్కడ ఉండి పద్యాలు రాస్తుండేవాడు, నేనే ఒక రాస్తుండేవాడిని. అవి కలిపి ఒక పుస్తకం వేద్దాం అనుకుని అట్లా స్టార్ట్ అయ్యి హృద్గీత వచ్చింది. ఆ హృద్గీతకి వెంకటేశ్వర్లు గారు, మా వెంకటేశ్వర టీచరు వెంకటేశ్వర్లు గారు, సత్యనారాయణ గారి దగ్గర తీసుకుపోయి ముందు మాట రాయించారు. ఆ ముందు మాట రాయించడంలో ఆయన కొంచెం ప్రశంసించాడు దాన్ని.
1: విశ్వనాథ గారు
0: ప్రశంసించడంతో ఆ పుస్తకాన్ని సమీక్ష చేసిన సందర్భంలో పత్రికలన్నీ కూడా కొంచెం ఆదరంతో మాట్లాడాయి సమీక్షల్లో. అది మొదటి రికగ్నిషన్ దేశం లెవెల్లో 54.
1: సార్ విశ్వనాథ గారి ముందు మాటతోటి ఇక మీకు ఆత్మవిశ్వాసం పెరిగింది?
0: పెరిగింది.
1: మరి ఎందుకు ఆగిపోయింది సార్? ఇద్దరు
0: ఈ ఆనందలహరి అప్పుడు కూడా ఆయన తమ్ముడి కూతురు పెళ్లి కోసం వచ్చారు ఇక్కడికి.
1: విశ్వనాథ గారు
0: విశ్వనాథ వస్తుంటే ఆయన మీద అప్పటికి ఆరాధన భావం వచ్చింది. ఆయన ఆరాధన భావం ఉండటం వల్ల ఆయనకి ఏదైనా సమర్పించాలని కోరిక అడిగి
1: ఉపాయనం
0: కొన్ని పద్యాలు సేకరించి ఒక 64 పద్యాలు ఆనందలహరి అనే పేరుతో ఈ శబరి కథను ఆధారం చేసుకుని రాసి ఆయనకు అంకితం చేయడం జరిగింది. అది ఆ స్కూల్లో ఆవరణలోనే సాయంకాలం మీటింగ్ జరిగింది.
1: అక్కడ అంకితం ఇచ్చారు.
0: అంకితం చేశాము. అది రిపోర్ట్ కూడా గోల్కొండ పత్రికలో అప్పుడు వచ్చిన తర్వాత ఆవిష్కరణకు సంబంధించింది. అది సంతోష్ దగ్గర ఉండవచ్చు. అది
1: సంతోషం సార్. మరి ఎందుకు ఆగిపోయారు ఇద్దరు?
0: ఒకటి, ఆయన 53 చదువు పూర్తయిన తర్వాత సిద్దిపేటలో ఉద్యోగం వచ్చింది. సిద్దిపేట నుంచి భువనగిరి అనుకుంటా, భువనగిరికి పోయినారు. భువనగిరి నుంచి మానుకోటకు వచ్చారు. ఉద్యోగాలు చేస్తున్నాడు. ఆయన సంసారం ప్రారంభమైంది. ఆయనకు టీచర్ల సంఘాల మెంబర్షిప్ ఉండేది. జయశంకర్తో సంబంధం ఉండేది,
1: ప్రొఫెసర్ జయశంకర్.
0: అప్పుడు ఆ రకంగా ఆయనలో ఉద్యమ బాహుళ్యం ఉంది వచ్చింది. నేను చదువుకుంటూ ఉన్నాను. నాకు శ్రీరబిందు తత్వం గురించినటువంటి పరిచయము అప్పుడే 51 జరిగింది. అప్పుడు సారస్వత పరిషత్ వార్షికోత్సవాల్లో మాస్టర్ గారు వచ్చి,
1: అంటే వారికి ఉద్యమ బాహుళ్యం పెరగడం వల్ల కలిసి రాయలేకపోయారు. మీరు
0: కలిసి దూరం అయినాము. దూరం
1: అదే అదే ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు అప్పుడు
0: లేవు కదా.
1: 50
0: అది అప్పుడు సత్యనారాయణ గారు వార్షికోత్సవాల్లో ఒక భాష మాతృభాషలో విద్య నేర్చుకోవాలి, అంతకంటే మార్గం లేదు అని మాకు స్నాతక ఉపన్యాసం ఇచ్చారు. అప్పుడు మాకు సారస్వత పరిషత్ వాళ్ళ సర్టిఫికెట్లు ఏదో మధ్యమో ఏదో ఇచ్చాను నేను. మాకు ఆయన చేత్తో ఇచ్చారు. అయితే అప్పుడే కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం గురించి చెప్తూ పోతన భాగవతం రాయకపోతే ఎవరు రాసేవారు అనే ప్రశ్న వస్తే కాసుల పురుషోత్తమ రాసేవాడు, ఆ వ్యంగ్యం ఆయనకున్నది పోతన వ్యంగ్యం అని చెప్పి ఒక మాట అన్నాడు
1: విశ్వనాథ గారు.
0: అట్లాగే వెయ్యి స్తంభాల గుళ్ళ కవి సమ్మేళనం అయింది. దానిలో దాశరథి మొదటిసారి శిల్పి పద్యాలు చదివితే నేను విన్నాను ఆ కవి సమ్మేళనంలో. అప్పటి నుంచి దాశరథితో పరిచయం ఏర్పడింది నాకు.
1: ఇప్పుడు తేజచక్రం మీరు ఒక్కరే వేశారు. ఈ తేజచక్రంలో ఒక వైవిధ్యమైనటువంటి రచన అనేది పాఠకులు గుర్తించారు. అటు పద్యము ఇటు కొంత వచనము కలిసి ఉంది. దాని గురించి చెప్పండి. 1958 వెలువరించారు మీరు తేజచక్రం.
0: 57 ఆ ప్రాంతాల్లో రాశానుకుంటుంది.
1: ముద్రణ 58 అయింది.
0: పత్రికల్లో కొన్ని పద్యాలు వచ్చినాయి విడిగా. అదేమిటంటే అప్పుడే 55 నుంచి సత్యనారాయణ గారు మధ్యాకర శతకాలు రాయడం మొదలుపెట్టారు. రామాయణ కల్పవృక్షంలో మధ్యాకరలు ఉన్నాయి కానీ విడిగా మధ్యాకర శతకం, ముందంగా వేణుగోపాల శతకం
1: మళ్ళీ వాటిని పునరుద్ధరించిన వాళ్ళు వారే అని అంటారు.
0: అయితే ఆయన రాయడం మొదలుపెట్టడం దాని ఇన్ఫ్లుయెన్స్ పరోక్షంగా పని ఉండొచ్చు నాకు నా మీద. అదేమిటంటే రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉంటుంది. ఆ నిర్బంధాన్ని ఇప్పుడు ఇంద్రగణాలు 4 మాత్రలు గణాలు 2 ఉన్నాయి. ఇంద్రగణాల్లో 5 మాత్రలు గణాలు 4 4 మాత్రలు గణాలు 2 భగణం 1 నలం 1. ఈ భగణాన్ని ఒక లఘు చేర్చి నలం గణకు ఇంకొక లఘు చేర్చి రాస్తే కూడా అదే బ్యాలెన్స్ ఉంటుంది కదా. 5 మాత్రలు గణాలు మంచి అక్కడ ఫ్రీడమ్ తీసుకొని నేను మధ్యాకర కాన్షియస్నెస్ని పక్క

0: ఏంటి, మధ్యాకర ప్రాయమైనటువంటి ఛందస్సును వాడుకున్నారు. దానిలో గీత భంగములు ఉన్నాయి, గణభంగాలు చాలా ఉన్నాయి, కానీ అప్పటికి వచన కవిత్వం వస్తున్నది. వచన కవిత్వం కూడా రాయడం అనే ఒక భావన ఉండవచ్చు దాని వెనుక, అది కూడా పనిచేసింది. మూడవది నిరాధారమైనటువంటి నిరాకారం అనేటువంటి తత్వము స్తుతి చేస్తూ అది పద్యండి.
1: తేజచక్రంలో ఆ ప్రత్యేకత ఉంది. వచన కవిత్వం అప్పుడే ప్రారంభం కావడం, ఆ ప్రభావం మీ మీద ఉండడం, విశ్వనాథ గారి మధ్యాకరాల ప్రభావం, కొంత స్వతంత్రతతో మీరు రాశారు, సంతోషం. మీ కవితా సంపుటాల్లో సార్ శతాంకుర, సాంప్రదాయం, మణిసేతు, శివాభిసారిక ఇవన్నీ దీర్ఘమైనటువంటి వచన కావ్యాలుగా గుర్తించాం, వీటి గురించి చెప్పండి.
0: మధ్యలో ఏవో రాస్తూ వచ్చాను, అప్పుడు చేతనవర్తం వచ్చింది, చేతనవర్తం దానికి పీటికి రాయడం, ఆ రెండు సంపుటాలు రావడం ఇదంతా జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే, మన మిత్రుడు ఒక ఆయన, ఇంకేముంది ఆయన అయిపోయింది కవిత్వం రాయడం అని ఒక మాట అన్నాడు. అంటే నాకు అది ఒక ఛాలెంజ్ లాగా అయింది.
1: అయిపోయిందన్నారా?
0: ఇంకేం రాస్తాడు, అయిపోయిందన్నారు. అంటే అప్పుడు శతాంకుడు మొదలు పెట్టారు.
1: దీర్ఘ కావ్యం,
0: వంద పీసెస్ ఉంటాయి. అది కవిత్వంలో ఒక కొత్త ఎక్స్ప్రెషన్తో వచ్చింది. దాని మొదటి రోజు మొదట ఐదారు ఆ డైరీలో రాసుకున్నాను. ఆ దగ్గర డైరీ ఉండే, ఆ డైరీలో ఎన్ని లైన్లు పడితే అన్ని లైన్లు రాసుకున్నాను.
1: అవును సార్, ప్రతి కవిత లెక్కతోటే ఉన్న
0: లెక్క ఉన్నది. అయితే అది వస్తూ వస్తూ వరంగల్ వస్తూ వస్తూ పోచమ్మాయి దాని దగ్గర పిఎన్ స్వామి ఉండేవాడు, పి నరసింహస్వామి అని తర్వాత ఆంధ్రప్రభలో పనిచేశాడు.
1: మీరు ఎక్కువ కాలం యూనివర్సిటీ నుంచి వెళ్తూ వెళ్తూ ఆయన దగ్గర
0: ఆగేవాడిని,
1: గడిపేవారని విన్నాం.
0: అయితే ఆయనకు వినిపించారు, మొదటి రోజు వినిపిస్తే చాలా బాగుంది కంటిన్యూ చేయమన్నాడు. అంచేత ముందు మాటలు ఆయన పేరు ఉంది,
1: ప్రస్తావించారు.
0: అంచేత ఏమైందంటే, ఒక పరిమితి నుంచి బయటపడి ఇంకో పరిమితి కోసం నేను వెతుక్కుంటున్నా. కావ్యం పరిమితిలోకి రావాలక, ఖండికలు కాకుండా ఒక కావ్య నిర్మాణం చేయడానికి కావాల్సిన అవసరం ఏంటి ఉంది ఫీల్ అయినప్పుడు వచన కవిత్వంలో, అర్థ కవిత్వంలో ఆ ప్రయత్నంలో వచ్చినవి మీరు చెప్పిన కావ్యాలు. మనిషేతు పద్యకావ్యమే, ఎందుకంటే అమ్మవారి శ్రీ విద్యకు సంబంధించినవి. 15 ఖండాలు ఉంటాయి, 15 ఇంటి 20 పద్యాలు, అంటే 300 త్రిశతి కిందకి వస్తుంది అది మనిషేతు. ఇక శివాభిసారిక, నేను నా భార్యను కోల్పోయిన తర్వాత ఆ విరహాన్ని విరహ స్థానంలోకి నేను శివుణ్ణి తెచ్చి పెట్టుకొని రాసిన కావ్యం.
1: 53 సంవత్సరాల మీ దాంపత్య జీవితంలో అప్పుడే వియోగం వచ్చింది
0: అదొకటి. ఇక శేఫాలిక కూడా లవ్ అనేది ప్రైమరీ లెవెల్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, చివరికి అది విశ్వమయంగా ఎట్లా మారుతుంది. మదర్ మంత్రము ఆనందమై చైతన్యమై స్వచ్ఛమై పరమే అని మదర్ మంత్రంతో ముగింపు ఖండం వస్తుంది. ఆ ప్రేమ యొక్క పరిణామం, ప్రేమ విశ్వజనీయం ఎట్లా అవుతుంది, వ్యక్తిగతంగా స్టార్ట్ అయ్యి ప్రకృతి ఎందు, మనుషుల ఎందు, దాంపత్యాల ఎందు, స్నేహాల ఎందు, ఎన్ని రూపాల్లో ఉంటుందో చెప్తూ చివరికి బ్రహ్మంతో సమానం, బ్రహ్మమయమైనటువంటి తత్వంతో సమానమైన స్థితికి రావడం కోసం శేఫాలికలో వచ్చింది. శేఫాలిక 60 ఖండాలు అనుకుంటా, అది 60 పీసెస్ ఉన్నాయి. 60 పీసెస్ మా ఆవిడ షష్ఠి పుట్టినాడు అంకితం చేశాను.
1: ఈ ప్రీతి పుష్కరిణి కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది కదా,
0: దాంపత్య అనుభవం, దాంపత్య అనుభవం యొక్క స్వరూపమే ఒక మధురమైన భావకవిత్వం లాగా
1: ప్రీతి పుష్కరిణిలో కనపడుతుంది.
0: ప్రీతి పుష్కరిణిలో కనపడుతుంది.
1: తర్వాత సార్, ఇప్పుడు మీరు మాటల ప్రస్తావనలో చేతనావర్తం ప్రస్తావించారు.
0: అవును,
1: చేతనావర్తం ఉద్యమ నేపథ్యం గురించి చెప్పండి.
0: చేతనావర్తం అనే పేరుతో మొదట కవిత్వం రాసింది 59 ఆ ప్రాంతాన్ని నేను రాశాను. 9 పీసెస్ 10 పీసెస్ పెట్టి 1, 2, 3, 4 అని నెంబర్లు వేసుకుంటూ రాశాను. ఒకటి ఆ చేతన వర్తమని సమష్టి మీద చైతన్యంలో ఒక సుడిగుండంలాగా ఏర్పడింది, అంటే తిరుగుతుంటుంది, స్పష్టత ఏర్పడకపోవడం. అవి పద్యాలు అప్పుడు ఏమిటంటే నవయుగాన పత్రికలో, ఆంధ్రప్రదేశ్లో ఆ పీసెస్ వచ్చినాయి. కానీ వరంగల్లో నేను ఉద్యోగ దీక్ష వచ్చిన తర్వాత మన మిత్రులతో కలుసుకొని, అప్పటికి ఈ మిగతా ఉద్యమాల యొక్క తీవ్రత కూడా వచ్చిన తర్వాత చేతనావర్తం రూపొందించి 4 కవులతోని ఒక భావన. ఒకటి ఏమిటంటే ప్రజాస్వామ్యం, 2వది జాతీయ చైతన్యం, 3వది దివ్యజీవన ఆవిష్కారం, అంటే మానవుడు ఎదుగుదలేకపోతే దివ్యుడిగా మారడానికి అవుతుందనే ఉద్దేశం. 4 తత్వాలతోని ప్రధానంగా చేసుకొని వచన కవిత్వంలో రాద్దామని అనుకొని నేను మొదలు రాసిన పీసెస్తో పాటు అదే పేరు పెట్టి ముందు ఒక పీఠిక రాసి
1: మొదటి సంపుటానికి మీరే పీఠిక రాశారు.
0: అవును, రాశాను. పీఠిక కొంచెం జాగ్రత్తగా రాయడం వల్ల

0: దాన్ని పట్టించుకున్నారు చాలామంది,
1: సి నారాయణ రెడ్డి గారు పట్టించుకున్నారు,
0: పట్టించుకున్నారు
1: అప్పుడు
0: చాలామంది,
1: ఉన్నటువంటి కవులందరూ పెద్ద
0: పురాణ సుబ్రహ్మణ్య శర్మ అందరూ పట్టించుకున్నారు
1: శేషేంద్ర
0: వాళ్ళ.
1: శర్మ గారు
0: హిందీలో కవితా సంపుటాల ప్రస్తావన ఏదో ఉంది, వాళ్లతో పోల్చుతూ నారాయణ రెడ్డి రాశాడు లెటరు. ఆ కాలంలో నేను వేదిక మీద లేదు కానీ ఇప్పుడు నాకు అది గుర్తొస్తుంది అని చెప్పేసి
1: ఆయన రాశారు. నేను సాహిత్య విద్యార్థిపై నేను అప్పుడు లేను
0: లేనని రాశాడు
1: మొదలుపెట్టా. అవును,
0: అంచేత ఒక రకమైన చైతన్యవర్తము ఆధునిక కవిత్వంలోకి ప్రజాస్వామ్య భావనకు ప్రాధాన్యం ఇచ్చి దైవ భావనకి దూరం చేసుకోకుండా హింసా ప్రవృత్తికి దూరంగా ఉంచుతూ చేసిన రచన అనుకుంటా నేను. అంచేత మొదలు పీఠిక చాలా విస్తృతంగా 1000 పేజీలు రాసినట్టున్నాను అప్పుడు అస్తిత్వవాదం గురించి దాని గురించి.
1: దాని ప్రభావం ఎట్లా ఉంది సార్ తర్వాత కవుల మీద,
0: దాని
1: సాహిత్యం మీద?
0: లేదని అన్నారు మన వాళ్ళు, అసలు ఇది కవిత్వమే కాదు బొమ్మన్నారు. ఒకళ్ళు అయితే ఇద్దరు కవులు ఇద్దరు కవులుకారన్నారు, ఏదో వాళ్ళకి తోచిన వాళ్ళు చెప్పారు. కానీ దాని ప్రభావం ఏమైందంటే ఈ చంపు కొట్టు అనే తీవ్రమైన కవిత్వము తగ్గిపోయింది, నినాదాలమయమైన కవిత్వం తగ్గిపోయింది. కవిత్వం రాస్తే కవిత్వం రాయాలి అనే ఒక పద్ధతి వచ్చింది.
1: సంతోషం.
0: దాని ప్రభావం
1: దాంట్లో మీ కవిత్వంలో తాత్విక గాఢత ఉంది అని పాఠకులు అంటుంటారు సార్. అరవిందుని పరిచయం అప్పుడే అయింది నాకు,
0: నాకు 50లో జరిగింది.
1: 50లో జరిగింది.
0: 50లో ఆయన వెళ్ళిపోయినారు, 50 డిసెంబర్ 5 అనుకుంటా. అప్పుడు ఆయన గురించి వ్యాసాలు వేలూరి శివరామ శాస్త్రి గారు భారతిలో 6 వ్యాసాలు రాశారు, పురుషోత్తమ తత్వం అరవిందులదని. అవి చదువుకున్నా నేను. చదువుకోవడం వల్ల నాకు అద్వైతంలో ఉండేటువంటి ముడి ఉంది కదా, ఈ మాయా అసత్యము అనే భావ అది సరిగా అర్థం కాలేదు నాకు. దానికంటే ఇది నాకు విలువైందిగా కనిపించింది. విలువైంది ఏమిటంటే పరిణమిస్తుంది, ఒకే తత్వము భౌతిక పదార్థం అవుతుంది, ప్రాణముగా మారుతుంది, మనస్సుగా మారుతుంది, విజ్ఞానంగా మారుతుంది, ఆనందంగా మారుతుంది, పంచకోశాత్మకంగా. ఇది మళ్ళీ ఎసెంట్లో, ఇది డిసెంట్లో మళ్ళీ ఆనందం నుంచి విజ్ఞానానికి, విజ్ఞానం నుంచి మనస్సుకి, మనస్సు నుంచి ప్రాణమునకు, ప్రాణము నుంచి జడ పదార్థం దాకా.
1: అంటే భౌతిక అధిభౌతికాన్ని
0: ఒకటే అంశము, మంచు నీరు వాయువు ఆవిరి ఒకటే పదార్థమైన భిన్న భిన్న రూపాల్లో ఉన్నట్టుగా భిన్న భిన్న ఆవిష్కరణలు పొందుతాయి. నా హృద్గీతలో పద్యం ఉంది నాకు గుర్తొస్తున్నది, జడమై ప్రాణమవై మనస్సువై విజ్ఞానంబవై సృష్టిగా పడజూపం గలవాడవై అని ఒక 2వ పద్యం అనుకుంటా. ఈ జడము ప్రాణము మనస్సు విజ్ఞానము అనేవి ఈ పంచకోశాల మొదటి 4. ఒకటి ఆనందం అనేది ఇక్కడ చెప్పలేదు కానీ హృద్గీత రాసే నాటికి ఈ తత్వంతో నాకు సంబంధం ఉన్నది. అంటే ఈ పదార్థము ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు, ప్రకృతి వేరు అని చెప్పే ద్వైత సిద్ధాంతాలు తాత్వికంగా భిన్న భిన్నత్వం అని చెప్తాయి. ఒకటే అంశమయ్యా, ఇది ఈ రూపంగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది, ఆ రూపంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందని చెప్పడం అద్వైతం. అద్వైతము భ్రాంతమైనప్పుడు నేను అనే భావన రాగానే ఈ జీవుడు ఇది అని అనుకుంటానని. అయితే భ్రాంతి కాదు, ఈశ్వరుడికి సంకల్పం చేతనే వస్తుంది ఇది.
1: తర్వాత కృష్ణతత్వం కూడా మీ కావ్యాల్లో ఉంటుంది అంటారు.
0: అవును, అంటే కృష్ణుడు మన దగ్గర దగ్గరే కదా, జగద్గురు ఆయన. ఈ కలియుగానికి జగద్గురు కృష్ణుడే. భాగవతంలో ఉండే కృష్ణలీలలు అన్నీ కూడా ప్రతీకాత్మకాలు తప్ప నిజమైనవి కావు. ఆయన పుట్టినప్పటి నుంచి, పుట్టిన 3 రోజుల నుంచే యుద్ధం చేయడం మొదలుపెట్టాడు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు జీవితాంతం.
1: 30 సార్లు ఆయన మీద రకరకాల,
0: ఆయన యుద్ధం చేయని రోజు లేడు. అందరూ తిట్టారు, అందరూ కోప్పడ్డారు, అందరూ దూషించారు. ఎన్ని చేసినా సరే పట్టించుకోకుండా రథం మీద కూర్చున్నాడు, జీవుణ్ణి నడిపించడం నా బాధ్యత అనుకున్నాడు. రథం మీద కూర్చున్న పార్థసారథి అని అనిపించుకున్నాడు. కఠోపనిషత్తులో శరీరం రథమని, రథికుడు ఆత్మ అని, సారథి బుద్ధి అని ఒక రూపకం ఉంది, రూపక అలంకారం. ఆ దానికి రూపాంతరంగా అది ఆయనకు అనిపిస్తాడు. ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు, ఎన్నో విషయాలు చేశాడు. ఎన్నో విషయాలు చెప్పినా ఆయన చెప్పింది ఏమిటో జగత్తునకు దేన్నైనా ఎదుర్కోరా, ధర్మాన్ని నిలబెట్టు. లౌక్యానికి వచ్చినప్పుడు
1: ఆ తత్వాన్ని మీ కావ్యాల్లోకి వచ్చింది. తర్వాత ఇంకొకటి సార్, మీ కావ్యాల్లో కొంత స్మృతి కవిత్వం కూడా ఉంది.
0: అవును,
1: మణికర్ణిక,
0: అవును,
1: అశ్రుభోగ, ఇవి స్మృతి కావ్యాలని అన్నారు కదా, వాటి నేపథ్యం చెప్పండి. మణికర్ణిక ఎందుకు రాశారు, అశ్రుభోగ ఎందుకు రాశారు?
0: ఈ సమస్య ఏంటంటే దుఃఖం వస్తుంది, మృత్యువు మనకు ఎదురుగా అయినప్పుడు దుఃఖం వస్తుంది. ఈ మృత్యువును మనం ఏం చేయలేము, మృత్యువును మనం ఏం చేయలేము కానీ దుఃఖం పంతు ఇట కూర్చుని ఎసరి కూర్చుంటారు దుఃఖం పంతు. నిజమైన దుఃఖం కొన్ని క్షణాలు ఉంటుందని నేను అనుకుంటున్నాను.

0: కొన్ని క్షణాలే ఉంటుంది, తర్వాత మళ్ళీ అడ్జస్ట్ అయిపోతారు.
1: అవును, స్మృతి కవిత్వం మీద మీరు ఒక వ్యాసం రాశారు, దాంట్లో అదే చెప్పారు, ఈ దుఃఖం కొంతకాలం ఉంటుంది తర్వాత పలచబడుతుంది. రాను రాను రాను,
0: అయితే ఈ దుఃఖం వచ్చి మన వాళ్ళు కఠోపనిషత్తులో వివరించారు. తర్వాత సనస్సు జాతీయం అని భారతంలో భారతయుద్ధానికి ముందు విదుడితో అడుగుతాడు, ఏమయ్యా మీ గురువు మృత్యు లేదన్నాడని చెప్పావు, ఏమి సంగతి అని. అప్పుడు ఆయన తలుచుకోగానే సనస్సు జాతుడు వచ్చి మృత్యువు లేదు అని చెప్పి చెప్తాడు. మారుతున్నది తప్ప, వస్తువు మారుతున్నది తప్ప మృత్యువు అనేది లేదు, జీవుడికి మృత్యువు లేదు అని చెప్పి ఆ భగవద్గీతలో ఉంది కదా, జాతశ్చే ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతశ్చ తస్మాత్ అపరిహారి చేస్తే రక్తం సోచింది మహర్హతి మొదలైన చోట చెప్తాడు. మృత్యువు అనేది కేవలం పరిణామమే. గురువుగారు ఒకసారి చెప్పారు, ఈ గది నుంచి ఆ గదిలోకి పోవడం లాంటిది మృత్యువు. ఇఫ్ యు ఆర్ కాన్షియస్ వెయిల్ యు ఆర్ లివింగ్ ది బాడీ యూ విల్ నాట్ ఫీల్ ఎనీ పెయిన్. ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ అప్పుడు ఈ కర్మలు ఇవన్నీ బాధించడం, పాపాలు పుణ్యాలు, శరీరం మీద మమకారము, దుఃఖపడటం ఇవన్నీ ఉంటాయి, వీటి నుంచి బయటపడాలి.
1: ఏంటి ఆ దుఃఖం ఏంటి సార్? మణికర్ణిక అశ్రుభోగ వెనుక ఉన్న దుఃఖం ఏంటి? మీకు వైయక్తికంగా ఉన్న దుఃఖం ఏమిటి?
0: వైయక్తికంగా నేను ఫేస్ చేసిన నా పిల్లవాడి మరణము, నా భార్య మరణం ప్రధానంగా ఇవి వైయక్తికమైన అంశాలు. కానీ ఆ వ్యక్తికమైన అంశాల దగ్గర నేను ఆగలేదు. మరణం దగ్గర ప్రతిపద్యంలో స్మరిస్తూ పోలేదు. మృత్యు తత్వం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను, మృత్యు అన్వేషణ చేశాను, మృత్యు తత్వం తెలుసుకోవడానికి అన్వేషణ చేశాను,
1: అనలైజ్ చేశారు,
0: అనలైజ్ చేశాను. ఇప్పుడు సావిత్రి కావ్యంలో అరవిందులు చేసిన పని డైలాగ్ విత్ డెత్ ఒక చాప్టర్ ఉంది ప్రత్యేకంగా
1: సాధారణీకరించారు
0: అంతే.
1: తర్వాత ఈ కన్నీటి కొలను కూడా ఆ కోవలోకి వస్తుందని.
0: అవును, అది ఆ కావ్యం ఏంటంటే మా నాన్నగారు ఆ రోజు పోయినారు. ఆ రోజు ఉదయం నేను ఒక గీతను రాసి ఆంధ్రప్రభుకు పోస్ట్ చేశాను కన్నీటి కొలను మొదట పోయాము. ఆ రోజు సాయంత్రం ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన పోయిన సందర్భంలో ఒక అగ్నేయ స్వాహ అనే ఒక గీతం ఉంది, ఇంకో రెండు గీతాలు ఉన్నాయి దానిలో. ఆ దుఃఖంతో పాటు దుఃఖ స్వరూపం ఏంటో చెప్పే ప్రయత్నం కూడా దానిలో చేశాను కన్నీటి కొలలో కొన్ని గీతాలు. ఆ విషయం కూడా ఉంది.
1: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు అంతరంగం ఈ శీర్షికన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి జీవితం సాహిత్యంపై బన్నా ఐలయ్య గారి ఇష్టాగోష్ఠి ఇంతవరకు మీరు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో వినండి. ఆచార్య ఈ చిత్రం కోసం హారికా నారాయణ్, సాహితీ చాగంటి పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గీతానికి మణిశర్మ సంగీతం.

అల వైకుంఠపురంలో. ఈ చిత్రం కోసం అర్మాన్ మలిక్ పడిన పాట. రామజోగేశాస్త్రి గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

అతిథి దేవోభవ. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్, నూతన్ మోహన్ పాడిన పాట, భాస్కర్ భట్ల గీతానికి శేఖర్ చంద్ర సంగీతం.

ఎరుముడి. ఈ చిత్రం కోసం హేషం అబ్దుల్ వహాబ్ సాదిక్ పాడిన పాట.

కేర్ ఆఫ్ కంచెరపాలెం. ఈ చిత్రం కోసం స్వీకర్ అగస్తే స్వీయ సంగీతంలో పాడిన పాట రఘుకుల్ గీతం.

0: Ridi.
1: కొత్త కొత్తగా ఈ చిత్రం కోసం శిరీష భగవంతుల పాడిన పాట శ్రీమణి గీతం శేఖర్ చంద్ర సంగీతం.

చిత్రలహరి. ఈ చిత్రం కోసం సుదర్శన్ అశోక్ పాడిన పాట శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

నిన్ను కోరి, ఏ చిత్రం కోసం? కార్తీక్ చిన్మయ్ పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గీతానికి గోపీసుందర్ సంగీతం.

డియర్ కామ్రేడ్ ఈ చిత్రం కోసం గౌతమ్ భరద్వాజ్ పాడిన పాట. రెహమాన్ గీతానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం.

రాజు వెట్స్ రాంబాయి. ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ని, జయశ్రీ పాడిన పాట. సురేందర్ గీతానికి సురేష్ బొబ్బిలి సంగీతం.

ఫ్యాషన్ డిజైనర్. ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, అమృత వర్షిణి పాడిన పాట. శ్రీమణి గీతం, మణిశర్మ సంగీతం.

ఫిదా ఈ చిత్రం కోసం సింధూరి సినో రాజ్ పాడిన పాట, వనమాలి గీతానికి శక్తికాంత్ కార్తిక్ సంగీతం.

భాస్కర్ వట్ల గీతం, చైతన్ భరద్వాజ్ సంగీతం, అనురాగ్ కుల్కర్ణి గానం, చిత్రం వినరో భాగ్యమో విష్ణు కథ

నాన్నకు ప్రేమతో ఈ చిత్రం కోసం చంద్రబోసు గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సూరజ్ సంతోష్ గానం.

రేపు ఉదయం 10 గంటలకు అంతరంగం శీర్షికన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి జీవితం విశేషాలు 2వ భాగం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:05.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి స్టూడియోస్లో 12:06. అమృత గీతానికి స్వాగతం. మన మనసుని ఆహ్లాదపరిచి ఆనందాన్నిచ్చే ప్రతి గీతం ఒక అమృతపు చినుకే. అలాంటి వేల పాటల వర్షంలో నిత్యం తడుస్తూ ఉంటాం. ఇక ఒక పాట సందర్భానికి తగినట్లు రాయడం గీతరచయిత ప్రతిభకు దర్పణం. అద్భుతమైన పదాలు నల్లి ఒక పాటగా మలిచినప్పుడు సంగీత దర్శకులు వాటి కట్టే బాణీలతో పాట మరింత వీణులు విందవుతుంది. జగపతి బాబు హీరా నటించిన అల్లుడు గారు వచ్చారు సినిమాలోని ఈ పాట ఒక కుటుంబం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ సాగుతుంది. ఒక మనిషికి నా అన్నవాళ్లు ఎంత ముఖ్యమో ఈ పాట వింటే అర్థమవుతుంది. సిరివెన్నెల కలం చేసిన మ్యాజిక్ ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. పాటలు రాయడంలో గీత రచయితల శైలి ఎవరికి వారిదే ప్రత్యేకం. రచయిత వెన్నెల కంటి రాసిన సేను సినిమాలోని ఈ పాట కళ్ళని వాకిళ్లుగా చేసి ప్రేమ తలుపులు తీయిస్తుంది. ఆకాశ దీపాలను ఇలచేర్చేసి సంగీతాన్ని సంకేతంగా మార్చి ప్రియగీతం, మధు జలపాతం అంటూ మురిపించే ఈ పాట వినేద్దాం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అమృత గీతం వింటున్నారు. సమయం 12:18. ఇక 1999లో వచ్చిన ప్రేమించేది ఎందుకమ్మా సినిమాలోని ఈ పాట సెరివెన్నెల కలం చేసిన మరొక మ్యాజిక్ అని చెప్పొచ్చు. నవ్వులో ఉన్న హాయిని, సంతోషంలో ఉన్న అనుభూతిని తెలియజేసే ఈ పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:24. ప్రేమ, విరహం, బాధ, కోపం, ఇలా ఎలాంటి భావాన్నైనా పాటలో పలికించడం గీతరచయిత వంతైతే దాన్ని అంతే అందంగా అనుభూతితో పాడడం గాయని గాయకుల వంతు. అలా వేటూరి సాహిత్యానికి ప్రాణం పోస్తూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సరిగమల చిత్రం నుంచి ఈ పాట.

0: ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సు 2026లో ఉపరాష్టపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ విధానాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరళంగా ఉండాలని అన్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సామాజిక స్థితిస్థాపకతలను వేరు చేయలేమని, అభివృద్ది దేశంలోని అన్ని ప్రాంతాలకు, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని ఉపరాష్టపతి అన్నారు.
1: Faster transformation is taking place in the economical growth of India. Once we were the underdeveloped economy, from there we moved on to the developing economy. From there we are moving towards the developed economy. We can call ourselves as a developed economy if it is an inclusive development of everyone. That is where the real development benefit should reach the nook and corner of the country.
0: భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సరిహద్దు పన్నులు, నియంత్రణ, ఆర్థిక పాలన వంటి విషయాలలో వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు దేశీయ సంస్థలను ప్రపంచ పెట్టుబడులకు సిద్దం చేయడంలో వారు ప్రధాన పాత్రను పోషిస్తారని తెలిపారు. చికాగో, మిచిగాన్, ఒహాయో చాప్టర్లకు చెందిన భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ నాయకత్వం సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్య అవకాశాలను విస్తరించడంపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు చికాగోలో ఆర్చర్ డేనియల్స్ మిడ్లాండ్ బోర్డు చైర్మన్ సీఈఓ జువాన్ రికార్డో లూసియానోతో సమావేశమయ్యారు. భారత్లో ఏడీఎం ఉనికిని విస్తరించే మార్గాలు, పెట్టుబడి అవకాశాలపై తాము చర్చించినట్లు గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న భారత ఆహార శుద్ది రంగం, ఆధునిక వ్యవసాయ వాల్యూ చైన్లు వంటివి అభివృద్ది సహకారానికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఆహార శుద్ది రంగంలో సుస్థిర వృద్దికి, దీర్ఘకాలిక సహకారానికి భారత్ అపారమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని బీహెచ్ఈఎల్ దసరా మైదానంలో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పశు సంరక్షణ రంగంలో విశేషంగా కృషి చేసిన మహిళా పశు పోషకులను అమిత్ షా సత్కరిస్తారు. డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ కామధేను యోజన లబ్దిదారులకు ఆమోద పత్రాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాజరవుతారు. పాల ఉత్పత్తి, పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 35,000 మందికి పైగా పశు పోషకులు, పాడి సహకార సంఘాల సభ్యులు హాజరవుతారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్

0: శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృతకాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్, ఆర్చరీ విభాగాల్లో 18 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో కుంకుమ్ మొహోద్ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి బంగారు పతకం సాధించారు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో ఆసియా క్రీడల పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన తొలి భారత మహిళా గోల్ఫ్ ఛాంపియన్గా ప్రణవి ఉర్స్ సంచలనం సృష్టించారు. ఫైనల్ రౌండ్లో కేవలం 1 స్ట్రోక్ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. అదితి, అశోక్, దీక్షా దాగర్లతో పాటు భారత జట్టుకు రజత పతకాన్ని అందించడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా 2002 శివ్ కపూర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు. ఆసియా క్రీడల క్రికెట్లో భాగంగా జపాన్లోని నిషిన్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందే సమయానికి 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులతో ఆడుతోంది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 3 వన్డే మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహే, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. కొంకణ్, గోవాలో ఈరోజు వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల స్మగ్లర్ నవప్రీత్ సింగ్ను తుర్కీయే భారత్కు అప్పగించడంతో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నవప్రీత్ సింగ్ నవాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో తుర్కీయే పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు హెరాయిన్ వంటి మెథామ్ ఫెటమిన్లను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నాడని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఏజెన్సీలు అతని అసలు గుర్తింపును బయటపెట్టేందుకు అతని ఆచూకీని కనుగొని దేశ బహిష్కరణను ఖరారు చేశాయని మంత్రి అన్నారు. హార్ముజ్ జలసంధిలో కువైట్కు చెందిన ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడంతో 5 భారతీయ పౌరులను ఒమన్ అధికారులు రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్, ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఆకాశవాణి స్టూడియోస్లో 12:40 సూపర్ హిట్ సాంగ్స్ విందాం. మరి ఇప్పుడు విందాం రంజిత్ శ్రావణ భార్గవి పడిన ఈ పాట కలేజ

0: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
1: ఆర్బీఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:45. ఇక మరి రంగస్థలం సినిమా కోసం మేము మానసి పాడిన పాట విందాం. చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

బిల్లా సినిమా నుంచి హేమచంద్ర మాళవిక పడిన పాట విందాం. రామజోగ శాస్త్రి రచనకు మణిశర్మ సంగీతం అందించారు.

వర్షం శర్మ నుంచి ఎస్పీ చరణ్ సుమంగళి పాడిన పాట సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఆకాశవాణి స్టూడియోస్లో సరిగ్గా 1 గంట, మరి ఇంకా తర్వాత పాటగా విందాం. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా కోసం ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట, చంద్రబోస్ గీతం, ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయసేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తార్నాక సిఎస్ఐఆర్ ఐఐజిటి ఆడిటోరియంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు మెట్రో బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాను మరింత

0: సులభతరం చేసేందుకు ఈ పాసులు తీసుకొచ్చినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తార్నాకలోని సిఎస్ఐఆర్ ఐఐసిటీ ఆడిటోరియంలో దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. కేంద్ర మంత్రి, దిశ చైర్మన్ జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ భేటీకి జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక తదితర అధికారులు హాజరయ్యారు. నగరంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, నిధుల వినియోగంపై ఇందులో సమగ్రంగా సమీక్షిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా హైదరాబాద్ పరిధిలోని అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించనుంది. హైదరాబాద్లో జరిగిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పిల్లల సైబర్ భద్రత అత్యంత ముఖ్యమైన అంశమని, ఆన్లైన్ నేరాల నుంచి పిల్లలను కాపాడేందుకు పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు, పిల్లల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిస్తుందని, భరోసా కేంద్రాలు, సైబర్ ల్యాబుల ద్వారా చర్యలు చేపడుతుందని తెలిపారు. పిల్లల ఆన్లైన్ భద్రత కోసం సమగ్ర చైల్డ్ ఆన్లైన్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ 1930 1090 హెల్ప్ లైన్ నెంబర్లను గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. విమాన ప్రమాద క్షణాల్లో కెప్టెన్ చూపిన అప్రమత్తత, సమయస్ఫూర్తి వల్లనే అసాధ్యమనుకున్న పరిస్థితి నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని కొనియాడారు. ఆయన చూపిన తెగువ దేశానికే గర్వకారణమని పేర్కొన్న గవర్నర్, కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన ఫ్లై దుబాయ్ ఘటనపై సినీ నటుడు చిరంజీవి స్పందిస్తూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్పై ప్రశంసలు కురిపించారు. గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో పోరాడిన ఆయన సాహసం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఆ విపత్కర సమయంలో కెప్టెన్ హనుమాన్ చాలీసా పఠిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకోవడం తనను కదిలించిందని పేర్కొన్న చిరంజీవి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆంజనేయస్వామిని ప్రార్థించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్, బి గీతేతో కలిసి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడాకారుల ప్రోత్సాహానికి, గ్రామీణ క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
1: యువత ఈ దేశానికి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడం ముందుకు వెళ్ళాలని చెప్పని సీఎం గారు ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీనే ఈ రోజు ఈ రాష్ట్రంలో తీసుకుని వచ్చి ఒలింపిక్స్ లో మన తెలంగాణ నుండి కూడా బంగారు పతకాన్ని తీసుకొచ్చే విధంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొని వచ్చి ప్రోత్సహిస్తున్న సందర్భంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
0: సమాజ ఆరోగ్య పరిరక్షణతో పాటు మహిళలు, చిన్నారుల సంక్షేమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట, ధన్వాడలలో నిర్వహించిన అంగన్ మిలన్ సేవ కార్యక్రమంలో ఆమె పాల్గొని సిబ్బందిని సన్మానించారు. ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్లో కేసారం నుంచి అంత్యక్రియలకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి పలువురు మృతి చెందగా 7 తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @aarnews_hyd ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు మెట్రోలో, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సెక్రటేరియట్కు ప్రయాణించారు. ప్రజా రవాణాను సులభతరం చేసేందుకే ఈ కామన్ పాస్ విధానాన్ని తెచ్చామని, భవిష్యత్తులో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆటోలు, క్యాబ్లను కూడా అనుసంధానిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ వ్యవస్థ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బాధితులను పరామర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన ఆయన ఇది ముమ్మాటికి ముందస్తు కుట్రలో భాగమేనని స్పష్టం చేశారు. వరుసగా

0: ప్రార్థనా మందిరాలపై దాడులు జరుగుతున్నా ప్రతిసారి నిందితులకు మతిస్థిమితం లేదని చెప్తూ పోలీసులు కేసులను పక్కదారి పట్టించడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేళ బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుర్పించారు. సేవ్ డెమోక్రసీ మార్చ్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, తమ కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికేనని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్నా జీర్ణించుకోలేక ఈవీఎంలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక తెలంగాణల్లో గెలిస్తే ప్రజాతీర్పు అని, ఓడిపోతే ఈవీఎంల లోపమనడం కాంగ్రెస్ ద్వంద్వనీతికి నిదర్శనమని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో ఐఎఫ్ఎఫ్ సిఓ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్త రైతులు సహకార సంఘాల ప్రతినిధుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఎఫ్ఎఫ్ సిఓ చైర్మన్ దిలీప్ సంఘాని, రాష్ట వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని, నానో ఎరువులు సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టణ పాలన కోసం కోర్ అర్బన్ రీజియన్ చట్టం 2026 అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలతో కూడిన నూతన వ్యవస్థకు గెజెట్ ద్వారా చట్టబద్దత కల్పించింది. ఈ చట్టం ద్వారా ఆస్తి పన్ను విధింపులో క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ అమల్లోకి రానుంది. అక్రమ నిర్మాణాలు, చెరువుల పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనలో కీలక మార్పులకు ఇది నాంది పలికింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9-11 తరగతుల లేటరల్ ఎంట్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు డీఈఓ సచిదానందచారి ప్రిన్సిపల్ కృష్ణ తెలిపారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత వెబ్సైట్ల ద్వారా ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 10 జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో చేపట్టిన వీబీ జీరాంజీ పనుల్లో వేగంగా పెంచాలని మంచిర్యాల డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మరాణి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. హాజీపూర్ మండలం దొనమండలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన జలసిరిపు పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉంచేందుకు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, సేకరణ నిబంధనల మేరకు చేయాలన్నారు. ప్రజలు సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని సూర్యాపేట జిల్లా విద్యుత్ ఎస్ఈ యాదగిరి కోరారు. సూర్యాపేటలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో పీఎం సూర్యగారు ముక్తి బిజ్లీ యోజన పథకంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి జల విద్యుత్ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ స్టేషన్కు బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు అన్ని రకాలుగా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ నీతికా పంత్ తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగులకు ఇస్తున్న ఉచిత శిక్షణకు సంబంధించి విద్యార్థులకు డీఎస్పీ అశోక్, సీఐలు సతీష్, రవి, రవీందర్తో కలిసి పుస్తకాలను అందజేశారు.
1: సెక్యూరిటీ కోసం, మీ మూవ్మెంట్ కోసం, నైట్ లో సెక్యూరిటీ ఎవరు ఉన్నారు, నైట్ గార్డ్ కూడా మనము పెడుతున్నాము. మీ మూవ్మెంట్ అప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ హాస్టల్ వరకు, హాస్టల్ నుంచి ఇక్కడ వరకు మనము ఫోర్స్ సప్లై చేసాము, బికాస్ మాత్రమే మీ సెక్యూరిటీ కోసం ఇది మనము 100% మనము ఇస్తున్నాము.
0: ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తార్నాక సిఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు మెట్రో బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ పాసులు తీసుకొచ్చినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. జ్వరంతో లేవలేని స్థితిలో ఉన్నా సరే పల్లెటూళ్లలో పనికి వెళ్లిపోతారు. నెలల తరబడి ఏదైనా జబ్బుతో బాధపడుతున్నా సరే అదే తగ్గిపోతుందని అనుకుంటూ కాలం గడిపేస్తారు. కానీ

ఆ నిర్లక్ష్యమే ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెస్తుంది. అలా రోగాన్ని పట్టించుకోలేకపోవడానికి అనేక కారణాలు. అవగాహన లోపం ఒక కారణమైతే పేదరికం, హాస్పిటల్ దూరంగా ఉండడం, ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz నుంచి. కారణాలు ఏవైనా సరే అవగాహన రాహిత్యం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వాళ్ళు పల్లెటూళ్లలో ఎంతో మంది ఉంటున్నారు. కానీ సూర్యాపేట జిల్లాలో అనంతగిరి, చిలకూరు, నడిగూడెం, కోదాడ మండలాల్లోని గ్రామాల ప్రజలకు మాత్రం ఆ సమస్య లేదు. ఎందుకంటే ఇంటింటికి వచ్చి ఉచితంగా వైద్యం చేసే మొబైల్ హాస్పిటల్ రోజూ ఊర్లో తిరుగుతూనే ఉంటుంది. బెడ్ పరీక్షలు చేయడానికి చిన్న ల్యాబ్తో పాటు మందులు కూడా ఉంటాయి ఈ మొబైల్ హాస్పిటల్లో. డాక్టర్తో పాటు 4 సిబ్బంది కూడా ఉంటారు. ఇంకా విశేషాలు తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి నిలయంలో సమయం 1:33. ఇక ఒక మొబైల్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ హాస్పిటల్లో డాక్టర్తో పాటు ఉండే నలుగురు సిబ్బందితో పాటు రోజు ఒక ప్రణాళిక ప్రకారం పొద్దుటి నుంచి సాయంకాలం వరకు 2 ఊర్లకు తిరుగుతూ ఉంటుంది. అప్పటికప్పుడు బీపీ షుగర్తో పాటు దాదాపు 64 రకాల వైద్య పరీక్షలు చేసి మందులు కూడా ఇస్తుంది. ఇక వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైన చికిత్సల కోసం పెద్ద పెద్ద హాస్పిటల్కి కూడా పంపిస్తుంది. ఇంకా నెలకోసారి ఎముకలు, దంతాలు, కంటి సమస్యలు ఉన్న వాళ్ల కోసం స్పెషల్ వైద్య సేవలను కూడా అందిస్తుంది ఈ హాస్పిటల్. మరి ఈ హాస్పిటల్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఇక మనం మాట్లాడుకుంటున్న మొబైల్ హాస్పిటల్ గత ఏడాది జూన్ నుంచి ఈ సేవలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంది. గంటల తరబడి హాస్పిటల్స్లో వేచి ఉండాల్సిన పని లేకుండా ఎంతో మందికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న ఈ మొబైల్ హాస్పిటల్ వెనకాల ఉన్న ఆపన్న హస్తం ఎవరిది అంటే అనంతగిరి మండలంలోని కృష్ణాపురానికి చెందిన 30 ఏళ్ల శ్రీకాంత్ది. చిన్న వయసులోనే సమాజ శ్రేయస్సు కోసం ఇంతలా తప్పన పడుతున్న ఈ అబ్బాయికి అసలు ఆలోచన ఎలా వచ్చింది అంటే, లక్షల రూపాయలని సేవ కోసం కేటాయిస్తున్న శ్రీకాంత్ పుట్టుకతోనూ శ్రీమంతుడు ఏమీ కాదు, కటిక పేదరికం అనుభవించాడు. ఎలాగైనా ఒక స్థాయికి రావాలన్న లక్ష్యంతో ఎదిగిన వ్యక్తి శ్రీకాంత్ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. ఇద్దరు అక్కలు. నాన్నకి ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ భారం తల్లి మీద పడింది. ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది. తల్లి పడిన కష్టాలని పూర్తిగా కళ్ళారా చూసిన శ్రీకాంత్ పేదరికం నుంచి బయటపడాలంటే కుటుంబ పరిస్థితులు మారాలి అంటే చదువు ఒక్కటే పరిష్కారమని బలంగా నమ్మాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకున్నాడు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇక మొబైల్ హాస్పిటల్ నడుపుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం కదా. బీటెక్ పూర్తి చేశాక శ్రీకాంత్ ఎలా అయినా కష్టపడి పై చదువులకు అమెరికా వెళ్లాలనుకున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమైన శ్రీకాంత్కి అది చాలా పెద్ద విషయం. కానీ ఎలా అయినా ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలని అమెరికాకు వెళ్లాడు. అందుకు తల్లి నగలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాడు. స్తోమతకు మించి వేసిన ఆ ఒక్క అడుగే శ్రీకాంత్ జీవితాన్ని మార్చేసింది. తల్లి నగలమ్మే బ్యాంకు లోన్ తీసుకుని అమెరికా వెళ్లిన శ్రీకాంత్ 2014లో మాస్టర్స్ పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు. కష్టాలు, పేదరికం తెచ్చిపెట్టిన ఆ విజయమే తర్వాత శ్రీకాంత్ ఆలోచనలను సేవాబాట పట్టించింది. శ్రీకాంత్ గురించి మరింత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. పుట్టిన ఊరికి తన వంతు సాయం చేయాలనుకున్న శ్రీకాంత్ ఒక ఫౌండేషన్ను ప్రారంభించారు. అందరికీ వైద్యం విద్య అందాలంటూ వాటి మీదనే దృష్టి పెట్టి గత ఏడాది 45 లక్షల ఖర్చు పెట్టి వ్యాన్లో మొబైల్ హాస్పిటల్కు శ్రీకారం చుట్టారు. నెలకు 6 లక్షల రూపాయలకు పైగా వెచ్చిస్తూ దాదాపు 40 గ్రామాల ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ఇంకా పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.

చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం శ్రీకాంత్ అనే వ్యక్తి గురించి. ఇక పుట్టిన ఊరికి తన వంతుగా సాయం చేయాలనుకునే శ్రీకాంత్ పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 30 మంది విద్యార్థులకు 15 లక్షల రూపాయల వరకు ఫీజు కట్టాడు. చిన్న సాయం కూడా జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది అంటూ తన సేవా కార్యక్రమాల్ని మరిన్ని గ్రామాలకు చేరువ చేసే ప్రయత్నంలో ఉన్నాడు శ్రీకాంత్. డబ్బు సంపాదించడంలో కాదు, దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టడంలోనే అసలైన ఆనందం ఉందని చెప్పే శ్రీకాంత్ జీవితం అందరికీ స్ఫూర్తి పాఠమే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:15 మెలోడీ టైం కి స్వాగతం. మంచి మంచి పాటలతో ఈ మెలోడీ టైం సిద్ధంగా ఉంది, ఎంజాయ్ చేసేద్దాం. మరి ఇక చెట్టు కింద ప్లీడర్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట విందాం. జొన్న విత్తన సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

కొండవీడు దొంగ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన పాట విన్నారు. మెలడీ టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 2:24. ఇప్పుడు విన్నాం మరణ మృదంగం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈ పాట.

మెలడీ టైం వింటున్నారు, మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి ఇప్పుడు విందాం ప్రేమ పావురాలు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. స్టూడియో క్లాక్ లో సమయం 2:39. మరి ఇక తర్వాత పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు స్టేట్ రౌడీ సినిమా కోసం.

స్వరాభిషేకం సినిమా కోసం మనో చిత్ర పాడిన పాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మెలడీ టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి నిలయంలో సమయం 2:58. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాట మీకోసం. ఇంద్రుడు చంద్రుడు సినిమా నుంచి

0: సౌండ్ కెమెరా యాక్షన్.
1: దోస్తో నమస్కార్. ఏక్ గాయికా జిన్కా నామ్ థా సుష్మా శ్రేష్ఠ.

rocking hair, rolling hair. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా చిత్రలహరి, ఈ చిత్రం కోసం సుదర్శన్ అశోక్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పాట ఆహ్వానం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

హుషారు ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన గీతం. గీత రచన కిట్టు విసాప్రగడ. సంగీతం రాధన్.

చిత్రసీమల తర్వాత పాట అమ్మాయి బాగుంది ఈ చిత్రం కోసం. చిత్ర మరియు శివాజీ పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు

0: తెలుసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో తర్వాత పాట ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన భాస్కర భట్ల గీతం, సంగీతం చైతన్ భరద్వాజ్.

అర్జున్ ఈ చిత్రం కోసం ఉన్ని కృష్ణన్, హరిణి బృందం పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

0: 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 MHz పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట త్రిబులార్ ఈ చిత్రం కోసం ప్రకృతి రెడ్డి ఆలపించిన శుద్ధాల అశోక్ తిజ గీతం, సంగీతం MM కీరవాణి.

తర్వాత పాట అవునన్నా కాదన్నా. ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్, ఉషా ఆలపించిన, కులశేఖర్ గీతం సంగీతం ఆర్పి పట్నాయక్.

చిత్రసీమల తర్వాత పాట ప్యారడైజ్. ఈ చిత్రం కోసం జంగిరెడ్డి మరియు ప్రభ ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం అనిరుద్ రవిచందర్.

చిత్రసీమలో తర్వాత పాట భద్ర. ఈ చిత్రం కోసం రవివర్మ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంల తర్వాత పాట సర్కార్ వారి పాట. ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన గీతం, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ తామన్.

ఎలా చెప్పను ఈ చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు సునీత ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం కోటి.

0: చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
3: మీ వ్యాపార ప్రకటన

0: తనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 2 98 6142.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 MHz పై ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. నాలా ఫీజుతో 22A నిషేధిత నివాస భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో నిపుణులు హెచ్చరించినా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత నాలా రుసుము చెల్లించడం ద్వారా అర్హత కలిగిన భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులను పారదర్శకంగా, నిర్ణీత కాలపరిమితిలోగా వేగంగా పరిష్కరించాలని తన ఉత్తర్వుల్లో అధికారులను ఆదేశించింది. నగరంలోని మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. తార్నాకలోని సిఎస్ఐఆర్ ఐఐసిటీలో ఆయన అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా దిశ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సనత్ నగర్, ఫతేనగర్ రైల్వే వంతెన విస్తరణకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై భారం తగ్గించేలా నూతన వేస్టు ప్లాంట్లు, ముషీరాబాద్లోని లెదర్ పరిశ్రమల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు బ్యాంక్ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీ, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారంపై ఈరోజు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో లాజికల్ వ్యత్యాసాలు, నో మ్యాపింగ్ కారణాల వల్ల మొత్తం 92,88,181 నోటీసులు ఇవ్వాల్సి ఉండగా 92,88,180 నోటీసులను సిద్ధం చేసినట్లు తెలిపారు. వీటిలో 90,26,993 నోటీసులను ఓటర్లకు అందజేయగా 2,61,191 నోటీసులు పంపిణీకి పెండింగ్లో ఉన్నాయని వివరించింది. పరిశీలనల అనంతరం ఇప్పటి వరకు 59,35,479 మంది ఓటర్లు తుది ఓటర్ల జాబితాకు అర్హులుగా తేలినట్లు ప్రకటించింది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస ప్రక్రియపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూసేకరణ

0: పునరావాస పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన నిధులు ఇప్పటికే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందాయని పేర్కొన్నారు. కుడి ఎడమ కాలువల అంచనాలు సిద్ధం చేయడంతో పాటు పర్యావరణ అనుమతులు, ఎన్జీటీకి సంబంధించిన అంశాలను వేగంగా పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజాప్రభుత్వం పేదల ఇంటికే సంక్షేమ పథకాలను చేరవేస్తుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కట్టుకాచారం గ్రామంలో పాలేరు వాగుపై 6.65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యామును మంత్రి ప్రారంభించారు. అనంతరం కట్టుకాచారం నుంచి బట్టుకుంట వాగు వరకు 2.5 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కట్టుకాచారంలో తమ ప్రభుత్వం ఏర్పడిన 35 నెలల్లో సుమారు 14 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్నినో పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో నీటి లభ్యతపై ప్రభావం పడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టుకాచారం వద్ద చెక్ డ్యాం నిర్మాణం పూర్తవడం రైతులకు ప్రయోజనకరమని పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కోసం అర్హులైన పట్టభద్రులు ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా తెలిపారు. గతంలో పేరున్నవారు కూడా తిరిగి దరఖాస్తు చేయాలని, ఆన్లైన్ లేదా ఏఈఆర్ఓల వద్ద పత్రాలు సమర్పించవచ్చునని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 18 దేశాలకు చెందిన 28 మంది విదేశీ ప్రతినిధులు ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డాక్టర్ మరి చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ది సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సామర్థ్య వికాస్ శిక్షణలో భాగంగా వీరు ఆలయాన్ని సందర్శించి ఇక్కడి అద్భుత శిల్ప సంపదను కొనియాడారు. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ బాజు తెలిపారు. బతుకమ్మ వేడుకల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ఆయన, చివరి రోజైన 18వ తేదీన ట్యాంకు బండిపై వేలాది మంది మహిళలతో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. 10 రోజుల పాటు రవీంద్ర భారత్తో పాటు రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయని సీఎస్ పేర్కొన్నారు. ఎల్నినో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. విద్యుత్ సంక్షోభాన్ని ఎల్నినో బొగ్గు కొరత సాకులుగా చూపుతూ విఫలమైందన్నారు. సింగరేణిని పరిశీలించేందుకు వెళ్తే సెక్యూరిటీ పేరుతో అడ్డుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్వహణ లేక వర్షాకాలంలోనూ కరెంట్ ఇవ్వలేకపోతుందన్నారు. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన ట్రావెల్స్ యాజమాన్యంతో పాటు డ్రైవర్పై కేసు నమోదైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా వికారాబాద్ ఘాట్ రోడ్లో ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. మరో 50 మందికి గాయాలయ్యాయి.
1: చనిపోయిన 4 కుటుంబ సభ్యులకు మేము 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియాన్ని కూడా ప్రకటిస్తాం. అందరూ కూడా పేద కుటుంబానికి సంబంధించిన చికిత్సకు సంబంధించి ఎవరు ఆందోళన పడొద్దని ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో అన్ని చర్యలు తీసుకుంటామని వారికి తెలియజేస్తాం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ మహిళా కుట్టు మిషన్ల కోసం 18 నుండి 50 ఏళ్ల మధ్య గల బీసీ మహిళల నుంచి 7,323 దరఖాస్తులు వచ్చినట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ నదీం తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో వీటిని పరిశీలించి తుది జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. సరిహద్దుల నుండి బియ్యం, ధాన్యం, గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్లు డీసీపీ భాస్కర్ ఆకాశవాణికి తెలియజేశారు.
2: ఈ రోజు నాకాబందీ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మంచిర్యాల టౌన్ లో ఆల్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, లాడ్జెస్ ను కూడా టీమ్స్ చెక్ చేస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మార్కెట్ ఏరియాలో చాలా విలువైన వ్యాపార సంస్థలున్నాయి. ఇక్కడ 24x7 అందుబాటులో ఉంటున్నాము. మా యొక్క ఆర్ముడ్ పార్టీ కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ అయి ఉంటుంది. ఎక్సర్సైజ్ లో భాగంగా ఈ రోజు నాకాబందీ చేసినాము. జిల్లా వ్యాప్తంగా బార్డర్లలో కూడా నడుస్తుంది.
0: మెదక్ జిల్లా నర్సాపూర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ ఛాంపియన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఆరోగ్యం, పోషణం మెరుగుదలకు కృషి చేస్తున్న సిబ్బంది సేవలను నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజు యాదవ్ అభినందించారు. ఇండియన్

0: రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్నాయి. 15 ఈసీ స్థానాలకు గాను 33 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి మమత తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటల కొనుగోళ్లకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 240,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, 400,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యాంశాలు మరోసారి. లాలా ఫీజుతో 22A నిషేధిత నివాస భూముల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్నీనో వస్తుందని ఎప్పటినుంచో నిపుణులు హెచ్చరించినా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5,00,000, తీవ్రంగా గాయపడిన వారికి 1,00,000 చొప్పున పరిహారం ఇస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎంఏ 103.8 మెగాహెడ్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతంలో ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో డైరీ ఫామ్ల నిర్వహణలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నెక్కొండ పశు వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ అర్షం సదానందం. అనంతరం మొక్కజొన్న సాగులో అనుభవాలు, ఆత్మకూరు మండలం చంద్రయ్యపల్లి గ్రామ రైతు రంగారావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ అర్షం సదానందం. అనంతరం 7:45 చిత్రసీమల తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 10:20 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:00

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మంత్రాలస్తే మంత్రగాడు.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ముత్యాల ముగ్గులు వేసే

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరింతవరకు జానపద సంగీతంలో ఎర్రం రమేష్ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంట

0: అనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం వింటారు.
0: ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా పీడియాట్రిషియన్ 3, ANM 2, ల్యాబ్ టెక్నీషియన్ 1, స్టాఫ్ నర్స్ 8, జియాలజిస్ట్ 1, OBG స్పెషలిస్ట్ 1, CHO పల్లె దవాఖాన 6, ఫిజీషియన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2, ANM 3, ఈ విధంగా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి ANM, GNM, MBBS, MD, DNB, BSc నర్సింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల మెరిటు, వయోపరిమితి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ vanaparthi.telangana.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, పోలీసు శాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖల్లో 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సివిల్ విభాగంలో కానిస్టేబుల్ ఖాళీలను, అదేవిధంగా ఫైర్మెన్, వార్డర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరం చదివి పరీక్షలకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు నిర్దిష్ట శారీరక మరియు వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి కానిస్టేబుల్స్ ఉద్యోగానికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 15 అక్టోబర్ 2026. అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖల్లో కమ్యూనికేషన్ విభాగంలో 200 కానిస్టేబుల్ ఖాళీలు, డ్రైవర్ విభాగంలో 213 కానిస్టేబుల్ ఖాళీలు, 378 సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలకు కూడా నోటిఫికేషన్ విడుదలయ్యింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC విజయవాడ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసెస్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్సు, కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఉద్యోగ అనుభవం కూడా అవసరం. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2026. ఇవేగాక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్ మెన్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్ వీటికి కూడా నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ను

0: చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు, చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోం సహకారాల శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. భోపాల్లో జరిగిన రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవు పేడతో బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల తయారీ నుంచి పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వరకు పశుపోషణ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల పశుపోషకులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సంస్కరణలపై మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుతుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల పరిష్కారం 3 సంవత్సరాల్లో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, పిల్లల లైంగిక వేధింపుల దృశ్యాలు, డీప్ ఫేక్స్ వంటి ముప్పులను అరికట్టేందుకు న్యాయ సహాయ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు సులభంగా న్యాయం అందేలా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీలా, ఈ కోర్టల ప్రాజెక్టుల ద్వారా ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సేవలను కొనియాడుతూ న్యాయరథం మొబైల్ లోక్ అదాలత్ వాహనాన్ని అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం టాంజానియాకు బయలుదేరింది. ఈ నెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 153వ అసెంబ్లీలో ఈ బృందం పాల్గొంటుంది. సమకాలీన ప్రపంచ సమస్యలపై జరిగే చర్చల్లో భారత ప్రతినిధులు పాల్గొని ఆయా అంశాలపై భారత దృక్పథాన్ని వెల్లడించనున్నారు. హరివంశ్ గవర్నింగ్ కౌన్సిల్, జనరల్ డిబేట్, అత్యవసర అంశంపై చర్చతో పాటు ఐపీయు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, అంతర్జాతీయ భద్రత, సుస్థిర అభివృద్ది, మహిళల భాగస్వామ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిరోధం, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, భవిష్యత్ పనులు, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, పర్వతాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హార్మజ్ జలసంధిలో ప్రాజెక్టైల్ దాడికి గురైన కువైట్కి చెందిన ట్యాంకర్ ఎంటీ కజీమా 3లో ఉన్న 5 భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓమన్లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఈ రక్షణ చర్యలు చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల్లో సహకరించిన ఓమన్ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోని 75-80% ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేలా కొత్త వాణిజ్య నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చికాగోలో యుఎస్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాల్లో భారత్ అనేక దేశాలతో వాణిజ్య చర్చలను గణనీయంగా విస్తరించిందని, మరికొన్ని దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వాణిజ్య సంబంధాల విస్తరణతో భారత్లో కార్యకలాపాలు

0: కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పెద్ద అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ గత 4 నుంచి 4.5 ఏళ్లలో 31 అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల విలువ సుమారు 60 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు నవ్ప్రీత్ సింగ్ ను టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నవ్ప్రీత్ సింగ్ నయాబ్ విర్కనే నకిలీ గుర్తింపుతో టర్కీ పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్, మెథామ్ఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలను భారత్కు అక్రమంగా తరలించేవాడని, అతని అసలు గుర్తింపును దర్యాప్తు సంస్థలు గుర్తించి టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టిందని, 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 36 దేశాల నుంచి 288 మంది పరారైన నిందితులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంప్రదింపులు, సంస్థల మధ్య సమన్వయం, దౌత్యపరమైన చర్యలతో పరారైన నిందితులను తిరిగి తీసుకొస్తున్నామని, 2029 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి నార్కో కార్టెల్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న వేళ, మందుగుండు సామగ్రి, యుద్ధ విమానాలు, ఆపరేటింగ్ వ్యవస్థలు, సరఫరా మార్గాల కొరతను పలు దేశాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో స్వయం సమృద్ది సాధించడం భారత్కు అత్యవసరమని భారత్ వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. 94వ వాయుసేన దినోత్సవానికి ముందు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వయం సమృద్ది కోసం వాయుసేన ఇప్పటికే గణనీయమైన కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి ప్రస్తావిస్తూ, వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని, ఏఐ సహాయంతో పనిచేసే బలగంగా మారుతున్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మానవ ప్రమేయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
1: Our vision is very clear that we have to have an AI augmented force. AI is entering into every field of Indian Air Force today, but it is an AI augmented force where AI assists but the human remains in the decision making chain.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి సందర్భంగా ప్రారంభమైన తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశ అభివృద్దిలో పౌరులు చురుగ్గా భాగస్వాములు కావడానికి మన్ కీ బాత్ వేదికగా నిలుస్తుంది. ఈ నెలవారీ కార్యక్రమంలో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల స్ఫూర్తిదాయక కథలను ప్రధానమంత్రి పంచుకుంటారు. మన్ కీ బాత్ ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల్లో ప్రసారమవుతుంది. ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించి 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక రెజ్లింగ్లో భారత రెజ్లర్ అమన్ సెహరావత్ 57 కేజీల విభాగంలో ఉత్తర కొరియా రెజ్లర్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సాధించారు. ఈ విజయాలతో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి 85 పతకాలతో పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ముల్లన్పూర్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3వ చివరి వన్డే మ్యాచ్లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు భారీ స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టులో కేఎల్ రాహుల్ 83 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 92, రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు చేశారు. 3 వన్డేల ఈ సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకోగా, ఈ మ్యాచ్ల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని చాలా ప్రాంతాల్లో

0: ఉత్తరాఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట నుంచి నైరుతి రుతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉనితో ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో డైరీ ఫామ్ల నిర్వహణలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెక్కొండ పశు వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ అర్షం సదానందం.
6: ఈరోజు డైరీ ఫారాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నెక్కొండ మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి అయినా విలువైన సలహాలు సూచనలు అందిస్తూ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా పశు పోషకులు పశువులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తే మంచి పశువులు తీసుకోవచ్చు అనే దాని గురించి చాలా బాగా వివరించడానికి వచ్చారు. నమస్కారం అండి రాజ్కుమార్ గారు.
7: నమస్కారం అండి.
6: రాజ్కుమార్ గారు, ఈ డైరీ ఫారాల నిర్వహణ తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మీదైన అభిప్రాయాన్ని తెలియజేయండి.
7: మొదటగా మనము మనిషి యొక్క జీవన పరిణామ క్రమాన్ని లేదా మనిషి యొక్క మనగడను కనుక చూసుకున్నట్లయితే తన మనగడ కోసము మరియు తన జీవనోపాధి కోసము ఎన్నో రకాల జంతువులను మచ్చిక చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా పాల ఉత్పత్తికై మరియు పాల పదార్థాలకై ఆవులు మరియు గేదెలపైన మనిషి చాలా ఆధారపడి ఉన్నాడు. ఈ ఆవులు మరియు గేదెల ద్వారా వచ్చే పాలు కావచ్చు మరియు తద్వారా మనం తయారు చేసుకునే పాల ఉత్పత్తుల కోసము ఈ రోజుల్లో డైరీ ఫారాలు అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఈ డైరీ ఫారాల ద్వారా సరైన పాల ఉత్పత్తి ద్వారా పశువులకు తద్వారా మనుషులకు పాల ఉత్పత్తిని ఇస్తూ రైతు యొక్క ఆర్థికాభివృద్ధికి మరియు తన యొక్క సుసంపన్నతకు తోడ్పడుతున్నాయి. ఇందులో భాగంగా మనము పశువుల్లో ప్రత్యేకించి గేదెల్లో లేదా ఆవుల్లో కనుక చూసుకున్నట్లయితే కొన్ని మేలుజాతి రకాలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గేదెల విషయానికి వస్తే ముర్రా జాతి గేదెలు, నీలిరావి జాతి గేదెలు, సూర్తి జాతి గేదెలు, మెహసానా మరియు జఫరాబాది లాంటి గేదె జాతులు పేరెన్నుక గన్న గేదె జాతులుగా చెప్పుకోవచ్చు. అలాగే ఆవుల విషయానికి వస్తే ఆవులలో దేశీయ ఆవులు కావచ్చు లేదంటే విదేశీ సంకరజాతి ఆవులు ఈ డైరీ ఫారంలో చాలా చూస్తున్నాము. దేశీయ ఆవుల్లో ప్రధానంగా ఒంగోలు జాతి ఆవులు లేదా డియోని జాతి, గిర్ జాతి ఆవులు, రెడ్ సింధి, సైవాల్, థార్పార్కర్, కాంగ్రెజ్ మరియు అమృత్ మహల్ అనేటువంటి జాతులు చాలా ప్రాముఖ్యత గావించాయి. ఎందుకంటే వీటి ద్వారా వచ్చే

0: పాలకు మంచి పోషక విలువలు ఉన్నాయి, అలాగే ఆరోగ్య పరంగా కూడా వీటికి చాలా వినియోగంలో ఉన్నాయి. ఇంకా అధిక పాల ఉత్పత్తిని ఇచ్చేటువంటి విదేశీ సంకరజాతి ఆవులను కనుక చూసుకున్నట్లయితే, వీటిలో ప్రధానంగా జెర్సీ జాతి ఆవులు మరియు హోల్స్టిన్ ఫ్రీజియన్, వీటిని మనం హెచ్ఎఫ్ జాతి ఆవులు అంటాము, అలాగే ఐర్షైర్ మరియు గరెన్సీ అనేటువంటి విదేశీ ఆవు జాతులు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ దేశీయ ఆవులను మరియు విదేశీ ఆవులను పోల్చుకున్నట్లయితే, దేశీయ ఆవు పాల కన్నా విదేశీ ఆవు పాల యొక్క ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు వారికి ఆర్థికాభివృద్ధి కోసము ఎక్కువగా విదేశీ జాతులనే పెంపొందించుకోవడానికి ప్రాముఖ్యత లేదా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. సో ఇటువంటి గేదె జాతులను ఎంపిక చేసుకుంటే, ఎందుకంటే పశువుల పాల ఉత్పత్తిలో దాని యొక్క జాతి మాత్రమే 65% వరకు పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మంచి జాతి పశువును కనుక మనం ఎన్నుకున్నట్టయితే, ఇక్కడనే మనం దాదాపు 70% వరకు డైరీలలో లాభాలు గడించవచ్చు.
1: ఈ డైరీ ఫామ్ స్థాపించాలనుకునే రైతులు మొదట ఎటువంటి పశువులను ఎంపిక చేసుకుని తీసుకొని రావాలో చెప్పండి మరి.
0: మొదటగా మనము మంచి మేలు జాతి, ముందు మనం జాతిని ఎంపిక చేసుకోవాలి. మనకున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, మనకున్న గడ్డి లభ్యతను బట్టి, మనకున్న స్థల లభ్యతను బట్టి, మరియు మనకున్నటువంటి వివిధ రిసోర్సెస్, వాటిని అనుగుణంగా మనం మొదట గేదెలు పోదామా లేదా ఆవులు పోదామని నిర్ణయించుకొని, అందులో జాతిని ఎంపిక చేసుకున్నాక మనకు అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్లలో కావచ్చు లేదా నేరుగా రైతుల వద్ద పశువులను మనం ఎంపిక చేసుకోవాలి. ఈ మేలుజాతి పశువుల ఎంపిక అనేది పశువు యొక్క పాల ఉత్పత్తిలో 65% ప్రభావితం చేస్తుంది. కాబట్టి మంచి పాల సంతతి గల ఆవులను ఎంచుకున్నట్టయితే మనం డైరీను లాభాల బాటలో నడిపించుకోవచ్చు. మొదటి అంశం ఏంటంటే మేలుజాతి పశువులను ఎంపిక. దీనికోసం ఆవుల విషయానికి వస్తే, ఆవు అనేది రోజుకు 12 నుంచి 15 లీటర్లు ఇస్తూ, ఆవు యొక్క ఈత కాలం దాదాపుగా 300 రోజులు ఆవు పాలు ఇస్తుంది. మొత్తానికి 3500 నుంచి 4500 లీటర్ల పాల దిగుబడి ఇచ్చేటువంటి పశుజాతికి సంబంధించిన ఆవులను ఎంపిక చేసుకోవాలి. అలాగే గేదెలలో ఆవులతో పోలిస్తే పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది, కానీ వెన్న శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆవుల కన్నా గేదెలు అనేది పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. గేదెల విషయానికి వస్తే రోజుకు 8 నుంచి 10 లీటర్ల ఇచ్చే పాలనిచ్చే గేదెలను, అలాగే దాని యొక్క ఈత కాలమైనటువంటి 280 రోజుల్లో మొత్తానికి 2000 నుంచి 2500 లీటర్లు ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి గేదెలను మనం ఎంపిక చేసుకోవాలి. దీనికోసం వాటి యొక్క వంశ చరిత్రను ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. దాని యొక్క ముందు తరంలో ఉన్నటువంటి ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, వాటి యొక్క పాలోత్పత్తి ఎలా ఉంది అనేటువంటి రికార్డ్స్ అనేటివి పశువుల యొక్క ఫారాల్లో కానీ లేదా రైతు దగ్గర అందుబాటులో ఉంటాయి. వాటిని అనుగుణంగా మనము ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా మనము జాతిని గురించి ఒక ఫైనలైజ్ అయ్యాక, తర్వాత ఆ ప్రత్యేకంగా ఆ పశువును గమనించాలి. పశువు యొక్క శారీర లక్షణాలను బట్టి దానిలో కొన్ని అతి ముఖ్యమైన అంశాలను మనము అబ్జర్వ్ చేసి వాటి ద్వారా మంచి పశువును ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకొచ్చే పశువు మన కుటుంబంలోకి వచ్చినాక ఎవరు పాలు పితికినా ఇచ్చే విధంగా ఉండాలి. అలాగే మనకున్న అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అలవాటు పడే విధంగా, మరియు మన ప్రాంతంలో లభించేటువంటి మేతకు కూడా అది సర్దుకొని పోయి పాల ఉత్పత్తిని మంచిగా పెంపొందించుకునే విధంగా ఉన్నటువంటి పశువులని ఎంపిక చేసుకోవాలి. పశువు యొక్క శారీరక విషయానికి వస్తే దాని యొక్క కాళ్ళు అనేవి బలిష్టంగా ఉండాలి, మరియు దాని యొక్క బరువును ఆధారం చేసేటువంటి కాలి గిట్టలు దృఢంగా, వెడల్పుగా, గుండ్రంగా, ఒకదానికొకటి దగ్గరగా ఉండేటువంటి పశువులను ఎంపిక చేసుకోవాలి. పశువులను మనము చూసినట్టయితే పశువు చురుకుగా ఉండాలి, మరియు ఆడ లక్షణాలు, మంచి ఆడ లక్షణాలు కలిగి ఉండాలి. కొన్ని పశువులు మగ పశువుల మాదిరిగా శరీరం చాలా కండ కలిగి ఉంటాయి, కానీ పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అటువంటివి కాకుండా మంచి ఆడ లక్షణాలు కలిగిన పశువులను ఎంపిక చేసుకోవాలి. అలాగే పశువును ముందు నుంచి కానీ వెనుక వైపు నుంచి కానీ ఎటువైపు నుంచి చూసినా దాని శరీరం అనేది త్రికోణాకారంలో ఉండాలి. పశువు యొక్క చర్మాన్ని కనుక ముట్టుకున్నట్టయితే చర్మం పలుచగా ఉండాలి, మృదువుగా ఉండాలి, మరియు నిగనిగా మెరిసే లక్షణాన్ని కలిగి ఉండాలి. దాని యొక్క ముందు భాగమైనటువంటి తలను కనుక గమనిస్తే కళ్ళు చురుకుగా, విశాలంగా ఉండాలి. ఛాతి భాగం అనేది చాలా విశాలంగా ఉండాలి. దాని యొక్క కడుపు పెద్దదిగా ఉండాలి. అలాగే పక్కటెముకలను కనుక చూస్తే అవి వంచిన విల్లులాగా ఉండాలి. ఇంకా అతి ముఖ్యమైన అంశము పశువు యొక్క పొదుగు. ఎందుకంటే పశువు యొక్క పాల ఉత్పత్తి అనేది పొదుగుపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము ఎంపిక చేసుకునే పశువు యొక్క పొదుగు అనేది బాగా విస్తరించి ఉండాలి, మరియు శరీరానికి బాగా అతుక్కొని ఉండాలి. కొన్ని పశువుల్లో చూస్తే పొదుగు వేలాడుతూ ఉంటుంది, అటువంటి పశువుల్లో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది, మరియు అవి వివిధ రకాలైనటువంటి పొదుగు సంబంధించిన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పొదుగు అనేది బాగా విస్తరించి ఉండాలి, మరియు శరీరానికి చక్కగా అతుక్కొని ఉండాలి. అలాగే మనం పొదుగును గనక స్పృశించి చూసినట్లయితే

0: పొదుగు అనేది మెత్తటి దూది వలె ఉండాలి. మరియు పొదుగులో ఏ భాగంలో కూడా కణతులు కానీ, గడ్డలు కానీ, లేదా చర్మంపై ఏమైనా గాట్లు కానీ, లేదంటే ఏమైనా గాయాలు కానీ లేకున్నటువంటి పశువులను మనం ఎంపిక చేసుకోవాలి. అలాగే మనం ఆ పశువును 2 రోజులు లేదా 3 రోజులు దాని యొక్క పాల ఉత్పత్తిని మనం గమనించి మాత్రమే తీసుకోవాలి. దీనికోసం ఉదయం సాయంత్రం పాలు తీయాలి. అలా పాలు తీసిన వెంటనే పొదుగు అనేది ముడుచుకుపోయి ఉండాలి. మరియు పొదుగు గనక చూసినట్లయితే దాని ఇరువైపులా ఉండేటువంటి పాల నరాలు ఉబ్బి మెలికలు తిరిగి మనకు సుస్పష్టంగా కనిపించాలి. ఇట్లాంటి పశువుల్లోనే మనకు సరియైన పాల ఉత్పత్తిని మనం ఆశించవచ్చు, మరియు దాని ద్వారానే పాల దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే పశువు యొక్క చనులను కనుక గమనిస్తే దానికి 4 చనులు, కుడివైపు మరియు ఎడమవైపు 2 ముందు చనులు, వెనుక చనులు ఉంటాయి. ఇవి నలువైపులా సమానంగా విస్తరించి ఉండాలి. అలాగే పశువును గనక వంశపారంపర్యంగా దానికి ఎటువంటి గర్భకోశ వ్యాధులు వచ్చే అవకాశం లేని పశువులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. మరియు పశువుల్లో మెయ్య దిగిన పశువులను ఎంపిక చేసుకోవద్దు. మరియు మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన ఇంకో అంశం ఏంటంటే పశువు యొక్క ఈత. మనం ఎంపిక చేసుకునే పశువు మొదటి ఈత లేదా 2వ ఈతలోనే ఉండాలి. అలాగే చివరి గర్భస్థ దశలు, సాధారణంగా ఆవుల్లో 9 నెలలు గర్భావధి కాలం ఉంటుంది, గేదెల్లో 10 నెలలు గర్భావధి కాలం ఉంటుంది. కాబట్టి చివరి 3 నెలల్లో ఉన్నటువంటి పశువులను మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి. లేదు ఈరిన తర్వాత కొనాలనుకుంటే మొదటి నెలలోనే ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే దాని యొక్క ఈ అంశం అనేది దాని యొక్క పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మంచి జాతి ఉన్నటువంటి పశువులను ఈ పై లక్షణాలను గమనించుకోవాలి. అలాగే మంచి జాతిని మరియు దాని యొక్క శారీరక సామర్థ్యాన్ని గమనించి పశువును గనక ఎంపిక చేసుకుంటే పాల ఉత్పత్తి అనేది చాలా లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ జాతి లక్షణాలు కలిగిన పశువులను ఎంపిక చేసుకుంటే వాటి యొక్క మనం అందించే మేతలో 60% మేత దాని శరీర నిర్వహణకే వృధా చేస్తుంది. కేవలం 35% శక్తిని మాత్రమే పాల ఉత్పత్తికి వినియోగించుకుంటుంది. కానీ మంచి జాతి లక్షణాలున్న పశువును చూసుకుంటే మనం ఇచ్చే మేతలో కేవలం 35% తన శరీర మెయింటెనెన్స్కు, తన శరీర నిర్వహణకు వినియోగించుకొని మిగతా 65%, అంటే 3 పాళ్ళు పాల ఉత్పత్తికే వినియోగిస్తుంది. కాబట్టి మంచి జాతి పశువులను ఎంపిక చేసుకోవాలి. మంచి జాతిని ఎంపిక చేసుకున్నాక అందులో మంచి శారీరక లక్షణాలు ఉన్నటువంటి పశువులను వినియోగిస్తే మన యొక్క డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇలా కాకుండా మనకు తక్కువ ధరకు వస్తుందనో, లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటున్నామనో మోసపోయి మంచి శారీరక సామర్థ్యం లేని లేదా జాతి తక్కువ, జాతి లక్షణాలు తక్కువగా ఉన్న పశువును ఎంపిక చేసుకుంటే డైరీ ఫామ్లో నష్టాలు చవిచూసే అవకాశం ఉంటుంది. కాబట్టి పాడి పరిశ్రమలో సగము పశువుల ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి జాతి పశువులను, మంచి శారీరక సామర్థ్యం ఉన్న పశువులను ఎంపిక చేసుకోవడం ద్వారా మనము మొదటి యొక్క స్టెప్ను అధిగమించవచ్చు. సో ఇది మనము గ్రహించాల్సినటువంటి శారీరక లక్షణాలు లేదా జాతి లక్షణాలు.
1: ఈ డైరీ ఫామ్లలో పాటించే వివిధ యాజమాన్య పద్ధతులు ఎలా ఉండాలో చెప్పండి. మరి
0: మనకు యాజమాన్య పద్ధతులు అంటే మనం ఎటువంటి పద్ధతులను పాటించాలి రోజు అనేవి ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మొదటి అంశము మనము ఫామ్లో ఎంపిక చేసే పశువులు, మరియు 2వది పశువులకు అందించే మేత, మరియు 3వది పశువుల యొక్క వ్యాధుల సంరక్షణ చర్యలు, మరియు 4వది పునరుత్పత్తి చర్యలు. ఈ 4 అంశాలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందులో మొదటి అంశమైనటువంటి మేలుజాతి పశువుల ఎంపిక మనం ఇదివరకే డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మిగతా అంశాలైనటువంటి పశువుల యొక్క మేత మరియు వాటి యొక్క ఆరోగ్య సంరక్షణ మరియు పునరుత్పత్తి శక్తులపైన ఆధారపడి డైరీ ఫారాల యొక్క సక్సెసా లేదా ఫెయిల్యూర్ అనేది నిర్ణయించబడుతుంది.
1: పశువులలో పోషణ లేదా ఆహార పద్ధతులను వివరించండి. మరి
0: పశువు దాని యొక్క పోషణలో అంటే దానికి అందించే మేత విషయానికి వచ్చినట్లయితే పశువులు సాధారణంగా ఎండుగడ్డి, పచ్చి మేత మరియు దానాపైన ఆధారపడి ఉంటాయి. ఈ 3 అంశాలే పశువు యొక్క పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇవి సగానికి సగం మనం పశు పాలల నిర్వహణలో 60% ఖర్చు అనేది మేతపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దానికి అందించే పోషణ విషయంలో తగు జాగ్రత్తలు, సూచనలు మరియు ముఖ్యమైన అంశంగా పరిగణించినట్లయితే ఈ ఫారంల సక్సెస్లో మనం ఎన్కంజ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో పచ్చిమేత, ఎండుగడ్డి మరియు దానను అందించాలి. ఎండుగడ్డి విషయానికి వస్తే మనం ఎండుగడ్డిని ముఖ్యంగా వరిగడ్డి, గోధుమ గడ్డి రూపంలో అందిస్తాము. అలాగే వివిధ మొక్కజొన్న మరియు జొన్నకు సంబంధించిన ఎండు చొప్పను కూడా పశువులకు పశుగ్రాసంగా అందించవచ్చు. ఈ ఎండుగడ్డిలో గనక గమనిస్తే ఎండుగడ్డి లేదా ఎండు చొప్ప మేయడం వల్ల పశువుల యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ వరికి సంబంధించిన లేదా గోధుమ

0: సంబంధించిన ఎండుగడ్డిని సాయంత్రం పూటల్లో ఇవ్వడం అనేది పశువుకు శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. మరియు వరిగడ్డి మేపడం వల్ల పశువుల్లో వెన్న శాతం అనేది అధికంగా పెరుగుతుంది. అలాగే పచ్చిగడ్డి విషయానికి వస్తే, పచ్చిగడ్డిలో మనము ప్రధానంగా 3 రకాల పచ్చి మేతలను ఇవ్వాలి. 1 సాధారణమైనటువంటి పచ్చిక మేత, వీటిలో వివిధ రకాలైనటువంటి జాతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా హైబ్రిడ్ నేపియర్ కావచ్చు, లేదా రెడ్ నేపియర్ కావచ్చు, మరియు గినీ గడ్డి, పేరాగడ్డి, అలాగే కో 3, కో 4, కో 5 అనేటువంటి వివిధ రకాలైనటువంటి పశుగ్రాసాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మరియు అలాగే ధాన్యపు జాతి రకాలు, వీటిలో కనుక చూసుకున్నట్లయితే మొక్కజొన్న, జొన్న, ఓట్స్ మరియు చిరుధాన్యాలు వివిధ రకాలైనటువంటి ధాన్యపు జాతి పశుగ్రాసాన్ని పశువులకు అందిస్తాయి. అలాగే పశువులకు పప్పు జాతి పశుగ్రాసాల్లో విషయానికి వట్లే, ఇందులో హెడ్జ్ లూసర్న్ కానీ, పిల్లి పెసర, అవిష, సుబాబుల్, ల్యూసర్న్, బెర్సిమ్ మరియు స్టైలో వంటి వివిధ రకాలైనటువంటి పప్పు జాతి రకాలు పశుగ్రాసంలో మనము వినియోగించాలి. ఈ పచ్చి మేతల వాడకం వల్ల పశువులలో పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది, పశువు అనేది ఆరోగ్యంగా ఉంటుంది, మరియు దాని యొక్క పునరుత్పత్తి అనేది సక్రమంగా నిర్వహించబడుతుంది. ఎందుకంటే పచ్చి మేతలో విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుంది. దీనివల్ల పశువు యొక్క కావలసినటువంటి ఆరోగ్యము, పాలోత్పత్తి మరియు పునరుత్పత్తి శక్తి అనేది అధికంగా ఉంటుంది. కేవలం వరిగడ్డిపైనే కాకుండా పచ్చి మేతను మనం పశువులకు కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక పశువుకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చి మేత అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో పచ్చి మేత అనేదే పాడికి లాభసాటి. కాబట్టి పచ్చి మేత లేకపోతే మనం పశు ఫారంలను సక్రమంగా నిర్వహించలేము. మంచి వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి 1 ఎకరం భూమిలో మనము 5 నుంచి 6 పశువులకు కావలసినటువంటి పశుగ్రాసాన్ని మనం పెంచుకోవచ్చు. దీనివల్ల రైతులకు నిర్వహణ ఖర్చు తగ్గి లాభాల యొక్క శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన అంశము దానా. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఎండుగడ్డి, పచ్చిగడ్డితో పాటుగా పశువులకు దానా అనేది ఒక సమతుల ఆహారంలో ఒక భాగంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సమతుల ఆహారం కనుక ఇచ్చినట్లయితే దానికి కావలసినటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మరియు మినరల్స్ అంది పశువు అనేది ఆరోగ్యంగా ఉంటుంది, మరియు దాని యొక్క పాలోత్పత్తి అనేది మంచిగా ఉంటుంది, అలాగే దాని యొక్క పునరుత్పత్తి సామర్థ్యం అనేది సక్రమంగా నిర్వహించబడుతుంది. ఈ దానా ఇవ్వడం అనేది పశుపోషణలో అతి ముఖ్యమైన అంశము. సాధారణంగా సరిపడా పచ్చి మేత, అంటే 30 నుంచి 40 కిలోల పచ్చి మేత, 5 నుంచి 10 కేజీల ఎండుగడ్డి ఇచ్చినటువంటి పశువుకు 4 లీటర్లు ఇచ్చినటువంటి సామర్థ్యం ఉంటే దానికి 1 నుంచి 1.5 కేజీల దానా అనేది సరిపోతుంది.
1: ఈ యొక్క డైరీ ఫారాల నిర్వహణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చాలా చక్కగా చెప్పారు. మీదైన సలహాలు, సూచనలు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పశుపోషకులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు డైరీ ఫామ్ల నిర్వహణలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెక్కొండ పశు వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ అర్షం సదానందం.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మొక్కజొన్న సాగులో అనుభవాలు. ఆత్మకూర్ మండలం చంద్రయ్యపల్లి గ్రామ రైతు రంగారావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ అర్షం సదానందం.
5: మన నేలను ఎలా శుద్ధి చేసుకోవాలి? రంగారావు గారు, ఈ యొక్క మొక్కజొన్న పంటను పండించాలంటే ముందు ఎలాంటి నేలల్లో పంటను పండించాలి? మన నేలను ఎలా శుద్ధి చేసుకోవాలి?
6: నేలను ముందుగా లోతుగా దుక్కి దున్నుకోవాలి.

0: ఇలాంటి నీళ్ళను మనం ఎంపిక చేసుకోవాలి.
1: ఎర్ర చెవుకలు అయినా ఏం లేదు, మన చెవుక అయినా ఏం లేదు, నల్లరేగడి భూములు అయినా, నల్లరేగడి భూములలో కొంచెం ఎక్కువ వస్తుంది చెవుక కంటే ఈల్డింగ్. ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. అది నీళ్లు కట్టినాక 4-3 రోజులకు చెవుక నీళ్ళు అడుగుతుంది. ఈ రాగడి అనేది వారం 10 రోజులంక మనకు అవుతుంది.
0: నీళ్లు తొందరగా ఇనికిపోతాయి అనే ఈ దుబ్బ నీళ్ళల్లో ఈ ఆకులను కొంత కవర్ చేసే అవకాశం ఉంటుంది. ఆకులను కవర్ చేసి ఆకుల మీదకి వెళ్ళి నీళ్లు పెడతారు వాళ్ళు. నీళ్ళు పెట్టినప్పుడు కింద తడి ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. అట్లా మీరు ఎప్పుడన్నా చేసారా? మీరు
1: అది మేము చేయలేదు.
0: చేయలేదు.
1: కాకపోతే డ్రిప్ ఈ మధ్యలో డ్రిప్ వచ్చింది. డ్రిప్ వేసుకునే మాత్రం మీ వాటర్ యూజ్ ఎక్కువ. ఒక ఎకరం పండే పండ్లు 2 ఎకరాలు పండించుకోవచ్చు ఆ డ్రిప్తో మాత్రం. ఈ డ్రిప్లో సర్వసాధారణంగా ఉన్న దాన్ని బట్టే చేస్తారు.
0: ఇంకా రంగారావు గారు, ఈ యొక్క మొక్కజొన్న విత్తనాలను మీరు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు?
1: వరంగల్ నుంచి.
0: సబ్సిడీ మీద ఏమైనా
1: సబ్సిడీలో మనకు అనుకూలమైన విత్తనం దొరకనా?

0: అంటే మీరు ఈ యొక్క విత్తనాన్ని మీరు ఎట్లా ఎంపిక చేస్తారు? మీరే ఎంపిక చేస్తారా? మీ పక్క పొలాల వల్ల ఎవరైనా సంపాదిస్తారా? లేకుంటే మీకంటే ఆదర్శ రైతులు ఎవరైనా అడుగుతారా?
1: ఆదర్శ రైతుని ఇట్లా అడగలేదు. మన దగ్గర ఇదివరకు పండించిన పంటను బట్టి, వెనకడ మన తాతల వాళ్ళు ఇలా పండించిన పంట ఏ ఇత్తనం బాగుంటుంది, నంబర్లు చేంజ్ కాలేదు. కాకపోతే 8190 ఆ ఇత్తనం మాత్రం బాగా ఈల్డింగ్లు ఉన్నాయి
0: ఇప్పుడు
1: ఇప్పుడు ప్రస్తుతం.
0: ఇప్పుడు గతంలో ఏమేమి వేసారు మీరు? ఏ ఏలాంటి విత్తనాలు వేసారు
1: దేంట్లో?
0: ఈ మొక్కజొన్న పంటలు,
1: మొక్కజొన్న పంటలు గంగకాయ వేసినాం, హైబ్రిడ్ హరితాన ఇత్తనం వేసినాం. వాటికంటే ఇప్పుడు ప్రజెంట్లీ ఈ 9180 బాగా పనిచేస్తాను.
0: అంటే ఇప్పుడు మీరు గింజలు తెచ్చుకుంటారా?
1: గింజలు,
0: ఈ గింజలు తెచ్చిన తర్వాత విత్తన శుద్ధి ఏమైనా చేస్తారా? అక్కడ నుంచి

0: పోయి డిఏపితో కలుపుకొని సాల్ గుంజుకొని డిఏపితో కలుపుకొని వేసుకుంటే బాగా ఈల్డ్ వస్తుంది.
1: ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క మొక్కజొన్న పంటకు విత్తనం అనేది నాటడం చాలా ఇంపార్టెంట్. ఈ విత్తనాన్ని ఎంతెంత దూరంలో నాటాలి మనం?
0: చేయితో నేసిందనుకని నాటే పెద్ద బెస్ట్. ఫీడ్కి ఒక్కొక్క విత్తనం గింజ

0: ఆడ కాపాడుకున్నదే గొప్పతనం, దానికి మళ్ళా మొలక మొలిచింది అంటే అది మొలక కొట్టేస్తే మాత్రం పలసగా అయిపోద్ది.
1: అయితే ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క విత్తనం వేసిన తర్వాత ఇప్పుడు కొంతమంది గతంలో మన పురాతనంలో మన తాతల కన్నా నుంచి వెళ్ళి అప్పుడు ఏం చేసేదంటే ఇట్లా పెట్టడం కాకుండా వాళ్ళు సాల్ లెక్క లెక్క పోసుకొని
0: పోయి,
1: అంటే అట్లా సాళ్ళు పోస్తే బాగుంటుంది అంటారా, లేకపోతే చేతితో పెట్టడం బాగుంటుంది?
0: చేతితో పెడితేనే బాగుంటుంది. కర్ర కర్ర మధ్య ఏడా ఫీటు 12 ఇంచులు వస్తుంది. కానీ డౌల్ కాంకర్.

0: జీరో టెల్లీ కూడా బాగానే
1: జీరో టెల్లీ
0: వచ్చింది.
1: కూడా మంచిగానే వచ్చింది. ఇప్పుడు కూడా ప్రజెంట్లీ ఇక్కడ చేస్తాను, నిన్న మొన్న కూడా ఓషన్ లాటరీ జీరో టెల్లీ పెట్టి అది బాగానే ఉంది. నష్టం అనేది ఏమి లేదు, కాకపోతే వాటర్ యూజ్ని బట్టే లాభ నష్టాలు అనేవి. ఇక్కడ నీళ్లు ఎక్కువ దొరకలేవు ఇక్కడ. ఈ డ్రిప్ మోడల్ అయితేనో అందరికి లేవు, కొంతమందికి ఉన్నాయి, ఉన్న వాళ్ళకి మాత్రం ఫుల్ యూజ్. ఇక లేని వాళ్ళ పరిస్థితి గవే పొజిషన్.
0: మీ ప్రాంతంలో అంటే కెనాల్ నుంచి వచ్చే వాటర్ వాడుకుంటారా మీరు, లేదంటే బాయిల నుంచి తీసిన వాటర్?
1: బాయిల నుంచి తీసిన వాటర్ కెనాల్.

పుట్టుడుతోనే, రెండోది మోగిపురుగా అనేది గనె పుట్టుడుతోనే మోగిపురుగా వస్తుంది. అప్పుడు తిమ్మడ కానీ 3G గుళికలు కానీ వేసుకోవచ్చు, దానికి మోగిపురుగు అనేది పోతుంది. కాకపోతే మళ్ళా మధ్యలో ఏమవుతుందంటే, ఈ దీనికి కొంచెం పవర్ తగ్గినాక హైట్ ఏది మనం పువ్వు స్టేజ్కి

0: ఇంకొక 15 రోజులకు పువ్వు వెళ్తానే కనుక వేస్తుండే కంకి కూడా పువ్వు రాకుండా ఉంటుంది,
1: కంకి కూడా పువ్వు రాకుండా,
0: దాంతో ఈల్డింగ్ జరుగుతుంది.
1: అయితే వీళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈ పంట వేసిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఎలా జాగ్రత్త తీసుకోవాలి, దానికి యాజమాన్య పద్ధతులు ఏం పాటించాలి మరి?
0: ఈ దాని యాజమాన్య పద్ధతులు కావే మన పురుగు కొట్టేది ఒకటి, ఈ మొగ్గోయిలు ఒకటి, రెండు సార్లు మొగ్గోయిలు, రెండు సార్లు పురుగు మంది కొట్టుకుంటే మొక్కజొన్న పంటకు ఆల్రెడీ పంట దశ వెళ్ళిపోతుంది. కాకపోతే మూడు సార్లు మంది పేయాల్సి, యూరియా కానీ పొటాష్ కానీ కలుపుకొని వేసుకోవాలి.
1: ఇప్పుడు ఇంకోటి మనకు ఈ యొక్క పంటను పెట్టిన తర్వాత మనకు కర్ర ఏర్పడుతుంది, ఈ కర్ర ఏర్పడిన తర్వాత కర్రకు కంకులు ఎన్ని వస్తాయి?
0: అది చేను వివరాన్ని బట్టి పలుసగా ఉంటే డబ్బులు వస్తాయి అంట, లేదు చిక్క ఉన్నదనుకో ఒకటే వస్తాయి, కాకపోతే చిన్న సైజులు వస్తాయి. ఈ ఫీటు మన ఫీడ్ పెడతానో చూసినరా, ఆ ఫీడ్ పెట్టినప్పుడు ఒక్కొక్క కర్రకు రెండు కంకులు వస్తాయి.
1: అంటే మీరు ఈ యొక్క పంటను పండించే విధానాన్ని ఎవరి ద్వారా నేర్చుకున్నారు మీరు?
0: నేను పక్క మా బాబు మా తాతలు వేసే దాని గురించి నేను చూసింది.
1: మీరు అప్పుడు చేసినటువంటి వ్యవసాయం ఎట్లా ఉంది ఇప్పుడు చేసే?
0: అప్పుడు చేసిన దానికంటే అప్పుడు బస్తాలు దొరకక పంజకాడికే మా వేసి విడిచిపెట్టి 2 సార్లు ఎండ్రీన్ కోళ్ళు, అవి అప్పుడు ఎండ్రీ అనే మంది ఉండే, ఆ మంది ముగ్గులు వేస్తే ఆడికి పంజకాడికి మా ఆయన కోసుకొస్తున్నాయి
1: వాళ్ళు.
0: ఇప్పుడు ఈ పద్ధతికి ఈ స్టేజ్లో గీసేసుకోవాలి, ఈ స్టేజ్లో గీసేసుకోవాలని చెప్పుడు దాని లోక బట్టి జనాన్ని తెగులు బట్టి పంట పండించుకోవచ్చు.
1: ఇప్పుడు అందరు పంటలు పండిస్తున్నారు కదా, మీరు కూడా పంట పండిస్తున్నారు.
0: అవును,
1: అంటే అందరికంటే డిఫరెంట్ ఎప్పుడన్నా పండించాలన్న ఆలోచన వచ్చిందా మీకు?
0: ఈసారి మా దగ్గర 40-45 కూడా లేదు ఒక ఎకరాకు
1: మొక్కజొన్న.
0: చేసే పద్ధతిని బట్టి పక్క పంట ఒకే బస్తా వేసిండు అనుకో, దాంట్లో ఇంకొక 6 బస్తంతా పొటాషియం ఇలా కలుపుకొని వేసుకుంటే కొంచెం ఈల్డింగ్ ఎక్కువ పెరిగి మా దగ్గర 45 బస్తాలు వచ్చిన వ్యక్తి కూడా ఉన్నారు.
1: అంటే ఇప్పుడు ఈ యొక్క మొక్కజొన్న పంటను వేసినప్పటి నుంచి వెళ్ళి కంకి ఇరిసేంత వరకు ఎంత ఖర్చు వస్తుంది ఒక రైతుకు?
0: 10,000 వరకు వస్తుంది.
1: 10,000 వరకు ఖర్చు వస్తుంది,
0: ఖర్చు వస్తుంది.
1: మరి లాభం ఎంత వస్తుంది?
0: లాభం ఇంకో ఎక్స్ట్రా 10-15,000 దాకా వస్తుంది.
1: అంటే మరి
0: 20,000 దాకా వస్తాయి, ఈ పెట్టిన పెట్టుబడి ఉన్నాం ఇంకో 15,000-20,000 దాకా వస్తాయి.
1: ఆరు కాలం రైతు కష్టపడి ఈ యొక్క పంటలు పండిస్తున్నారు కదా, మరి రైతుకి ఈ యొక్క పంట పండించడం వల్ల లాభం ఉన్నదంట నష్టం ఉన్నదంట?
0: మొక్కజొన్న చేను మీద మంచి లాభం ఉన్నది ఈ పొజిషన్లో. ఇప్పటి పొజిషన్ ప్రకారం మాత్రం మొక్కజొన్న చేనులో లాభం ఉన్నది, ఎందుకంటే 1,000 మనం 15,000 పెట్టుబడి పెట్టిన ఎగ్జాంపుల్ దిక్కుతో సహా ఇప్పుడు ఒక ఎకరాకు 40-40 క్వింటాల్ వస్తుంది. ప్రతి పంట కంటే మొక్కజొన్న పంట బెస్ట్. ఏంది అంటే నీళ్లు లేని పొజిషన్లు ఉన్నాయి కొన్ని భూములు, ఆ మొక్కజొన్న వేస్తే 8 ఎకరాలు పారుతుంది, 4 గంటలకు 2 ఎకరాలు పారుతుంది. వాళ్ళకు అందరు రైతులకు ఒక్క అంత భూమి ఉండదు, ఒక్క అంత ఉన్నాడు బయట అవుకోరు. దాన్ని బట్టి పత్తి వేసుకోవాల్సి వస్తుంది, పత్తి వర్షాధార పంటకు కూడా యూజ్ చేసుకోవాల్సి కదా, దానికోసం ఆ పంటను వేసుకోవాల్సి వస్తుంది. కేవలం నీళ్లు ఉన్నోళ్ళు రాతికాలతో మొక్కజొన్న యూజ్ చేసుకుంటాను. మొక్కజొన్నకు నీళ్లు లేనిది పంట పండదు కనుక, ఎంత అయితే నీళ్ళు వెళ్తాయి ఎంత భూమి అయితే పండుతుంది. 4 ఎకరాలు అనుకో, 1 ఎకరం పండుతుందా 2 ఎకరాలు పండుతుందా, 4 ఎకరాలు మాత్రం ఇక్కడ పండదు. దానికోసం వర్షాధార పంట వేసుకొని పత్తి వేసుకోవాల్సి వస్తాను.
1: ఇప్పుడు ప్రధానంగా మొక్కజొన్న పంటకు నీటి విధానం అనేది చాలా ఇంపార్టెంట్. నీరు అనేది చాలా తప్పకుండా అవసరం. ఈ నీటిని ఎన్ని రోజులకు ఒకసారి మనం కట్టుకోవచ్చు?
0: ఈ చౌకాలను అయితే 4-5 రోజుల వరకు ఒక తడి కట్టుకోవాలి. ఇదే రాగల నుంచి 10-15 రోజుల వరకు ఒక తడి కట్టుకోవాలి. అయితే చెవుక మీద ఏమన్నది దాని బండ అయితే పోసినట్టు వెళ్ళిపోద్ది, అదే రాగడి కొంచెం బలం గలగాలని బాగా తాగి 15 రోజుల వరకు
1: నీటికి ఇబ్బంది
0: ఇబ్బంది ఉంది.
1: అంటే ఈ నీరు వదిలిపెట్టేటప్పుడు కంకి లావు కావడానికి ఇంగు అనేది ఇస్తారు కదా, అట్లా ఏమైనా ఇస్తారు?
0: వేస్తారు. ఆ మోటార్ పోసేకాడ అట్లా కొంచెం దూరం అని 1 కిలో కట్టి అరిగిన కొద్దీ పెట్టుకుంటా పోతారు.
1: అంటే దాంతో బెనిఫిట్ ఏమైనా ఉంటుంది అన్నమాట?
0: కొంచెం గింజలు ఆవస్తుంది, కంకికి పువ్వు రాకుండా ఉంటుంది, కంకి కొంచెం దొడ్డాయి, దొడ్డు కంకి బెండు దొడ్డైనట్టు సాలు పెరుగుతాయి. అట్లా కూడా కొంచెం ఈల్డింగ్ ఎక్కువ వస్తాయి.
1: బెండు దొడ్డైందంటే సాలు పెరుగుతాయి. ఇంకా రంగారావు గారు ప్రధానంగా ఈ యొక్క మొక్కజొన్న పంటలు పండిస్తున్నారు మీరు, మొక్కజొన్న పంటే కాకుండా ఇంకా వాణిజ్య పంటలు ఏమేమి పండిస్తారు మీరు?
0: పత్తి, మిరప, పసుపు కూడా పండిస్తారు.
1: ఇంకా వరి ఏమైనా పండిస్తారా?
0: ఈ వరి ఉన్నది.
1: రంగారావు గారు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా ఆల్ ఇండియా రేడియో కేటాయించారు, చాలా బాగుంది, మంచి సలహాలు సూచనలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు తప్పకుండా పాటించి మొక్కజొన్న పంటలో అధిక లాభాలు తీస్తారని, అధిక లాభాలు ఆర్జిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు మొక్కజొన్న సాగులో అనుభవాలు ఆత్మకూరు మండలం చంద్రయ్యపల్లి గ్రామ రైతు రంగారావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ అర్షం సదానందం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమల తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా భగవంత్ కేసరి ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: చిత్రసీమల తర్వాత పాట చందమామ. ఈ చిత్రం కోసం ఆశా భోంస్లే మరియు కేఎం రాధాకృష్ణన్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం కేఎం రాధాకృష్ణన్.
1: ధీమ్ ధనకధీమ్ తగిట దక ధీమ్ ధనకధీమ్.

చూడాలని ఉంది. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

చిత్రసీమల తర్వాత పాట డాడీ. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్రపడిన చంద్రబోసు గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమల తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట మాతృ దేవోభవ. ఈ చిత్రం కోసం చిత్ర మరియు ఎంఎం కీరవాణి ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

గోపాల గోపాల ఈ చిత్రం కోసం హరిచరణ్ మరియు ధనుంజయ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.

నువ్వు వస్తానంటే నేను వద్దంటన్న ఈ చిత్రం కోసం కార్తీక్ మరియు సుమంగళి పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమల తర్వాత పాట మిస్టర్ పర్ఫెక్ట్. ఈ చిత్రం నుండి శ్రేయా ఘోషల్ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు FM 103.8 MHz పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట పెళ్లి. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం SA రాజ్కుమార్.

తర్వాత పాట భరత్ అనే నేను. ఈ చిత్రం కోసం యాజిన్ నిజార్ మరియు రీటా పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమల తర్వాత పాట పెద్ది. ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఎంసీఏ ఈ చిత్రం కోసం సాగర్ మరియు ప్రియా హిమేష్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో చివరిగా లక్కీ భాస్కర్ ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా, శ్వేతామోహన్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov

gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శాస్త్రీయ సంగీతంలో మీరింతవరకు ఎస్ నిత్యశ్రీ గారి గాత్రం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీతం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆసియా క్రీడల 20వ ఆసియా క్రీడల ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇంతటితో ఈ పూట ప్రసారాల సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్ పై మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.